శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జులై నెల 14వ తేదీ మంగళవారం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:56 దాటి 4 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: permanent member of the United Nations Security Council, UNSC, for the 2028-29 term. Launching India's candidature at the UN headquarters in New York, External Affairs Minister Dr. S. Jaishankar said the world is facing growing conflict and instability, making the role of the United Nations more critical than ever. He unveiled India's Shanti Vision, securing holistic advancement through norms, trust and integrity as the country's guiding approach to promoting global peace, security and equitable development. Highlighting India's credentials, Dr. Jaishankar said, India has contributed nearly 3 lakh personnel to about 50 UN peacekeeping missions since the organization's inception and currently has over 4,300 personnel serving in 10 UN peacekeeping missions. U.S. President Donald Trump has announced that the United States will reinstate a blockade on Iranian shipping in the Strait of Hormuz and impose a 20% charge on cargo transiting the strategic waterway to cover the cost of maritime security. In a post on Truth Social, President Trump said the blockade would apply only to Iranian ships and vessels trading with Iran. Indian men's cricket team will take on host England in the first one-day international of a three-match series at Edgbaston in Birmingham today. The match will begin at 3:30 p.m. Indian time. Veterans Virat Kohli and Rohit Sharma return to strengthen the Indian squad, while pace spearhead Jasprit Bumrah also makes his comeback. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:10.
2: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటారు.

0: శ్రోతలు భక్తి రంజన కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం మరో విఘ్నేశ్వర భక్తి గీతం.

0: శ్రోతలు భక్తి రంజన కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఇంతవరకు మీరు శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:40. ఇప్పుడు సూక్తి శుద్ధ కార్యక్రమంలో డి హయగ్రీవచార్యులు గారు అందించే కొన్ని హితోక్తులు వింటారు.
2: సాధు సంగంబు సకలార్థ సాధకంబు, సాంగత్యం అంటే కూడిక చేరిక అని అర్థం, దాన్నే సహవాసం అని అంటారు. సంసర్గం అనేది కూడా దానికి పర్యాయపదం. లోకంలో అట్టి సంసర్గం వల్ల కలిగే గుణదోషాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు చూస్తూనే ఉన్నాం. సంసర్గజా దోష గుణా భవంతి అన్నది పెద్దల మాట. పువ్వులతో కూడిన దారం అల్పమేనది అయినా ఆ పువ్వులతో పాటే శిరోధార్యమవుతుంది. ఏ దోషం లేక కేవలం పవిత్రతకు చిన్నదమైన నిప్పు ఇనుముతో కూడినందువలనే సమ్మెట దెబ్బలు తింటుంది. అదేవిధంగా పరిసరాలు కూడా తమ చుట్టూ ఉన్న వారిపై ప్రభావం చూపడం కద్దు. ఉదాహరణకు 1000 హంసల మధ్య ఉన్న కాకిని కాకి అని గుర్తించడం కష్టం. అంటే 1000 కాకుల మధ్య ఉన్న హంసను గుర్తించడం కూడా కష్టమే. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకోవటం కూడా ఇటిదే. సమకాలీన సమాజంలో మంచివారిలో కొందరు చెడ్డవారు చేరి మంచి మనుషులుగా చలామణి అవ్వటం, చెడ్డవారిలో మంచివారున్నా వారిని లోకంలో గుర్తింపు లేకపోవటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అందుకే స్థానమెరిగి నిలవటం, మనసెరిగి మెలగటం ముఖ్యమని అనుభవజ్ఞులైన పెద్దల వచనం. మరో మాటలో వివరించాలంటే తాడి చెట్టు కింద పాలు తాగినా కళ్ళే తాగారనుకోవటం అనడం నిజం తెలియని లోకలు నైజమైన సాంగత్య ఫలితమెంతటి ప్రబలమైందో వేరే చెప్పకుండానే తెలుస్తుంది. అయితే లోకల్లో ఎక్కడో కొందరు ఈ సాంగత్య దోషానికి అతీతంగా మెలుగుతూ తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారు. సమాజంలో వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. చందన వృక్షం విషసర్పములచే చుట్టబడినప్పటికీ తమ చల్లదనమును పరిమళమును విడిచిపెట్టదు కదా. అందుకే పెద్దలు అవే స్థితం మహాసర్పై చందనం నభిషాయతే. అందుకే మనిషికి ప్రధానమైనది శీలం. శీలం అంటే స్వభావం అని అర్థం. సమాజంలో సమానమైన శీలం కలిగిన వారు ఒకచోట చేరడం సహజం. జీవితంలో అనేక రంగాలు, అందులో అనేక రకాల మనస్తత్వాలు. గుళ్ళోను, బళ్ళోను, కాఫీ హోటల్లోను, క్లబ్బులోను, బడ్డీ కొట్టుల్లోను, బారు షాపుల్లోను ఆయా ప్రవృత్తుల్లో ఉండే జనం సమావేశమవటం సహజం. వారి మధ్యలో సాగే సంభాషణ దానికి అనుగుణంగానే ఉంటుంది. సరే, ఎవరి అభిరుచి వారిది. భిన్న రుచిర్హి లోకః అన్నది మహాకవి కాళిదాసు లోకాన్ని గురించి చక్కగా చెప్పాడు. మనసు, మాట, మనుగడ ఒకటిగా ఉన్నవారు సజ్జనులవుతారు. అందువల్ల సత్సాంగత్యం అన్నది వివేకవంతులకు ఒక విశిష్టమైన లక్షణంగా కొనియాడబడుతుంది. కొందరి జీవితాల్లో ఒక్కొక్క సంఘటన ద్వారా ఊహింపని పరిణామాలు, ఆశించిన ఫలితాలు జరగటం అనుభవసిద్ధమే. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతిశయముగా బుద్ధిమంతుడగు బుధసేవన్ అనేది ఈ విషయంలో మహాభారతమిచ్చే సందేశం. ఈ విధమైన ప్రభావం ప్రాణులన్నిటిపైన ఉంటుంది. అంతఃపురంలోని సుఖ శారీకలు మాటలు నేర్చి మానవుల మనోభావాలను గుర్తించి ఆంతరింగిక వ్యవహారాలను చక్కబెడుతుంటే ఆశ్రమాల్లో ఉండేటువంటివి శ్రవణ సుభగంగా సమగానం వినిపిస్తూ గురువులు లేనప్పుడు శిష్యులు చేసే చింతనలో వచ్చే అపపాఠాలను సరిద్దేవని వర్ణించడం మనం వింటూ ఉన్నాం. ఇక మన సుఖదుఖాలలో పాలు పంచుకుని పశుకోటి చరిత్ర ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. పశుపక్షాదుల సంగతి ఇలా ఉంటే బుద్ధిజీవులైన మానవుల విషయ సాంగత్య ప్రభావాన్ని గురించి మరోలా ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. దీన్ని బట్టి చూస్తే సత్సాంగత్యం ఏ విధంగానూ త్రోసిరాజనటం అవివేకమే అవుతుంది. చెడు స్నేహాలు, చెడు ఆట్లు అలవాట్లు మాన్పించి మన పిల్లల్ని మన మంచి వాతావరణంలో పెంచాలని, ఉన్నత ఆదర్శంతో ఉత్తమ పాఠశాలలో విద్య చెప్పించాలని ఆరాటపడటంలోనూ ఇదే విషయం వ్యక్తమవుతుంది. పౌరాణికంగా చెప్పాలంటే దారిదోపిడులు చేసి బతుకు వెళ్లబుచ్చుకుంటున్న పులింద్రుడనే బోయవాడు తపోమహనీయులైన సప్తఋషుల సమదర్శనంతో ప్రభావితుడై వారిని ఆశ్రయించి అనుగ్రహానికి పాత్రుడై.
0: ఇంతవరకు మీరు డి హయగ్రీవాచార్యులు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సిద్ధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తి అయినాయి. 19-22% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాలని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపు

0: చేయాలని కోరారు. రాష్ట ప్రయోజనాలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్ది సేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్రా డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్ధరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలోనే రాష్టంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజు చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే 21 జూలై విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 15 వచ్చే అనివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమల నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంట 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంట్ సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను డీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारतीय पुरुष क्रिकेट दलम् अद्य बर्मिंघम नगरस्य एजबेस्टन नगरे त्रिक्रीडा श्रृंखलायाः प्रथमायाम् एकदिवसीय अंतर्राष्ट्रीय क्रीडायाम् आतिथेयम् इंग्लैंड दलम् सम्मुखी करिष्यति। भारतीय समयानुसारम् अपराह्ने सार्धत्रिवादने क्रीडायाः आरंभः भविष्यति। विराट कोहली रोहित शर्मा च भारतीय दलम् सुदृढं कर्तुं पुनरागमनं कृतवन्तौ स्तः। तत्रैव जसप्रीत बुमराह अपि पुनरागमनं करोति। आयरलैंड इंग्लैंड देशयोः विरुद्धं 20-20 अन्ताराष्ट्रिय श्रृंखलासु पराजयानन्तरं भारतं पुनरागमनं कर्तुमिच्छति। सुभमन गिल इत्यस्य नेतृत्वे दलं गुरुवासरे कार्डिफ नगरे द्वितीया एकदिवसीय स्पर्धा क्रीडिष्यति। श्रृंखलायाः तृतीयान्तिमा च क्रीडा अस्मिन् मासे 21 दिनांके लॉर्ड्स इत्यत्र भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम इप्पुडु समयं 7 గంటలు।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ। ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు। ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి। ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు। గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి। జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ।
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు। నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి। జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం।
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు। ఈ ప్రసారంలో 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో, 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మోకల గారు కొన్ని సలహాల సూచనలు అందిస్తారు। 8:00 డాక్టర్ సీనియర్ నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు కొన్ని సలహాల సూచనలు అందిస్తారు। 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలీ। 8:30 తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసి అవార్డు పొందిన బూత్ లెవెల్ ఆఫీసర్ శ్రీ దాసరి సదానంద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు। పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు। అనంతరం సినీ రంజన కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు। 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే పాటలు వినవచ్చు। 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి। 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు। ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే। 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి। ఇక 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు। 5:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గేయాలు వినవచ్చు। 5:45 సినీ రంజని, 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి। తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైక్రాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు। 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వినవచ్చు।

వినవచ్చు. 8:40 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు, 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్దిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురాని విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వో సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
0: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం

0: 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:15. ప్రభాతలహరి

ఈనాటి కార్యక్రమం ఓ మంచి మాటతో ప్రారంభిద్దాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే అసలైన ధైర్యం అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ లోకల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. అనంతరం 8:00 డాక్టర్ సీనియర్ నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనియర్ నాయక్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాము కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువల కామరా గొర్రెద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
7: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
9: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
10: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
10: సెల్ 7799090505.
11: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
7: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
11: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
11: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
11: 24 గంటలు అత్యవసర సేవలు.
7: NABH గుర్తింపు.
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
12: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక మనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం అంటే ఈరోజు సాయంత్రం 6:35 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తూ ఉంటాం, దానికి కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
12: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు ఓ సినీ భక్తి గీతం విందాం.

సినీ భక్తి గీతం విన్నారు. ప్రభాతలహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 15వ తేదీ బుధవారం అంటే రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్

ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 15వ తేదీ బుధవారం అంటే రేపు ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మిల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మోకల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ క్యాటరాక్ట్ సర్జరీ గురించి తెలుసుకుందాం. క్యాటరాక్ట్ సర్జరీ ఎవరికి అవసరము, ఎప్పుడు అవసరము, దాన్ని ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత ఎంత రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నైత్ర వైద్య నిపుణులు, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో అనుభవం పొందిన డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, ఇంకా రెటినా క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, గతవారం మీరు క్యాటరాక్ట్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. అయితే ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది, మా శ్రోతల కోసం వివరించరా?
4: యా, ఎప్పుడు అవసరం పడుతుంది అంటే పేషెంట్కి ఎప్పుడైతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ విజన్ డిస్టర్బ్ అవుతుంది అప్పుడు డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. అది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మనము ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే రెగ్యులర్గా సిస్టమ్ యూజ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి క్లారిటీ అనేది చాలా బాగా కనబడాలి, క్లియర్గా కనబడాలి. ఎప్పుడైతే కొంచెమైనా విజన్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చూడలేరు, స్ట్రెయిన్ అవుతుంది, అవి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి, హెడేక్ కానీ, ఇరిటేషన్ కానీ, పెయిన్ రావడం కానీ కంటి లోపల, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం తొందరగానే అవసరం పడుతుంది. ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళు కొంచెం నార్మల్ ఇంట్లో పనే చేసుకుంటారు, వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏం కావట్లేదు అనుకోండి, కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు మనము. సో అల్టిమేట్గా మనం సర్జరీ మాత్రం చేయాలి, బట్ కొంచెం గ్యాప్ అన్నది వాళ్ళకి ఇవ్వచ్చు మనము, అలా ఉంటుంది. రెండోది వచ్చేసి ఇది ఎలా అంటే, కొన్ని కాంప్లికేటెడ్ కేసులు ఉంటాయి మన క్యాటరాక్ట్లోనే, అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేసి అది తొందరగా మనం లెన్స్ తీసేసి కంటి లోపల ఐఓఎల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
3: డాక్టర్ గారు, ఇప్పుడు మనం వింటున్నాం లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అని చెప్పేసి. ఈ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు?
4: లేజర్ క్యాటరాక్ట్ సర్జరీనే మనం ఫేకో ఎమల్సిఫికేషన్ అని అంటాము. ఫేకో ఎమల్సిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, మన లేజర్ ప్రోబ్ అన్నది ఆ క్యాటరాక్ట్ని ఎమల్సిఫై చేసి లోపల నుంచి పీల్చేస్తుంది అనమాట. బయటికి తీయాల్సిన అవసరం లేకుండా ఆ ప్రోబ్ పీల్చేసి మిషన్ ద్వారా బయటకు తీసేస్తుంది, దాన్నే ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. అది చేస్తాం కాబట్టి అది చేసి లెన్స్ తీసేసి కంటి లోపల మనము ఇంట్రాక్యులర్ లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెడతాం మరి. ఇది లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనమాట. సో ఇది చేయాలంటే ఫస్ట్ మనం ఏంటంటే, ఫస్ట్ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేయాలి. అంటే పేషెంట్కి క్యాటరాక్ట్ ఎంత ఉంది, ప్యూపిల్ డైలటేషన్ ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ప్యూపిల్ డైలటేషన్ అంటే ఏంటంటే కంటిపాప ఎంత డైలెట్ అవుతుంది, ఎందుకంటే మనం క్యాటరాక్ట్ తీయాలి అంటే ప్యూపిల్ డైలటేషన్ బాగుండాలి. ప్యూపిల్ డైలటేషన్ బాగాలేనప్పుడు ఏముందంటే మనకు ఈ కంటిపాపకు చుట్టూ ఉన్నది ఐరిస్ ఉంది కదా, ఐరిస్ అనేది సర్జరీ టైంలో మాటిమాటికి ఆ ప్రోబ్కి వచ్చి అది అటాచ్ అవుతూ ఉంటుంది. మనం వాక్యూమ్ పెడతాం కదా, అక్కడ వాక్యూమ్ కి ఐరిస్ వస్తుంది, కంటి లోపల క్యాటరాక్ట్ రావాలి మనకు. వాక్యూమ్ కి ఐరిస్ వచ్చి టచ్ కావడం వల్ల ఐరిస్ డ్యామేజ్ కావడము, ఐరిస్ నుంచి బ్లీడ్ కావడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవుతా ఉంటాయి. కాబట్టి వెల్ డైలేటెడ్ ప్యూపిల్ అనేది కంపల్సరీగా ఉండాలి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలి అంటే. సో కొంతమందికి ఏంటంటే ప్యూపిల్ అనేది సరిగ్గా డైలేట్ కాదు, వాళ్ళకి రీజన్స్ ఏంటంటే ఒక్కోసారి ఆ ప్యూపిల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే పిఎక్స్ఎఫ్ అంటాం మనం. పిఎక్స్ఎఫ్ అంటే కొంచెం మెటీరియల్ డాండ్రఫ్ లాగా వైట్ వైట్ స్పాట్స్ వస్తుంటాయి దాంట్లో, దానివల్ల ప్యూపిల్ సరిగ్గా డైలేట్ కాదు. వాళ్ళకి మనం ప్యూపిల్ ఎక్స్పాండర్స్ అని వస్తాయి, అవేంటంటే ప్యూపిల్ని డైలేట్ చేస్తాయి. మాన్యువల్గా మనం డైలేట్ చేయాల్సి వస్తుంది, అవి యూస్ చేసి చేయాల్సి వస్తుంది. సో ఇట్లా మనం ప్రీ ఆపరేటివ్ అంటే సర్జరీకి ముందే పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కన్ను చుట్టూ, మళ్ళీ ఈ సాకెట్ ఉంది కదా ఆర్బిట్ అంటాము, ఈ ఆర్బిట్ లోపల కన్ను ఉంటుంది కాబట్టి ఈ సాకెట్ ఎట్లా ఉంది, డీప్ సాకెట్ ఉందా, డీప్ సెట్ ఐస్ ఉంటాయి అన్నమాట కొంతమందికి లోపలికి ఉంటే కళ్ళు గుంతలో ఉన్నట్టు. వాళ్ళకి సర్జరీ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే మన ప్రోబ్ ఇట్లా లోపలికి వర్టికల్గా పెట్టి చేయాల్సి వస్తుంది. అట్లా ఏమన్నా ఉందా, ప్యూపిల్ డైలటేషన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు ఎలా అంటే కంఫర్టబుల్గా పడుకోగలుగుతున్నారా, వాళ్ళకి ఆస్తమ కానీ ఆయాసం కానీ ఇంకా వేరే ఏదైనా ఒబెసిటీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా. ఎందుకంటే సర్జరీ మనం సుపైన్ పొజిషన్ అంటే పైకి ఇట్లా చూస్తూ పడుకుంటారు కదా పేషెంట్, అలా పడుకోగలుగుతారు లేదా అది కూడా అసెస్ చేయాలి మనము. అవి చూసి అవన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయంటే మనం సర్జరీకి తీసుకుంటాము. సో ఇది చూస్తూ దాంతోపాటు లిడ్స్ చుట్టూ కానీ కంటి చుట్టూ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అది చూసుకోవాలి సర్జరీకి ముందు. ఎందుకంటే సర్జరీ టైంలో మనకు ఈ బయట ఉండే ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కంటిలో ఇన్ఫెక్షన్స్ పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా అంటే ముందే మనం సర్జరీకి ముందు అదంతా చెక్ చేసుకుంటాము. దానికి లాక్రిమల్ సిరంజింగ్ అంటాము. ఈ కంటి దగ్గర చిన్న హోల్స్ ఉంటాయి మనకు లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి, అవి కంటి లోపలికి నీళ్ళు వచ్చి కెనాలిక్ల ద్వారా లాక్రిమల్ సాక్ ద్వారా ముక్కులోకి వెళ్ళిపోతాయి. నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్. అది ఎట్లా ఉంది, అది పేటెంట్ గా ఉందా, ఫంక్షనింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం మనం. ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి. దాని తర్వాత కంటి లోపల లెన్స్ పెడతాం కదా, లెన్స్ కి సంబంధించిన స్కాన్ ఉంటుంది ఒకటి, ఏ స్కాన్ అంటాం అది, అది చేస్తాం మనం. అది చేసిన తర్వాత దాంట్లో ఎంత పవర్ లెన్స్ వాడాలనేది మనకు తెలుస్తుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
4: ఏ లెన్స్ వాడాలి, పేషెంట్ ప్యాకేజ్ వైజ్గా ఏ లెన్స్ వాళ్ళు చూజ్ చేసుకుంటే అందులో ఎంత పవర్ వాడాలన్నది ఈ స్కాన్ డిసైడ్ చేస్తుంది మనకు. స్కాన్ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా ప్రీ ఆపరేటివ్గా మనకి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అంటే సర్జికల్ ప్రొఫైల్ ఉంటుంది కదా, బ్లడ్ టెస్ట్లు, అవన్నీ చేయిస్తాము. అవన్నీ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి, అంటే హెల్త్ ఇష్యూస్ అట్లాంటి వాళ్ళకి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫిజిషియన్ ఫిట్నెస్ తీసుకోమని చెప్తాం మనం. సపోజ్ ఇప్పుడు కార్డియాక్ పేషెంట్ అనుకోండి, కార్డియాక్ పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్లడ్ థిన్నర్స్ మనకు యూజువల్ గా సర్జరీకి 3 డేస్ ముందు స్టాప్ చేయాలి, అండ్ సర్జరీ తర్వాత 1 డే తర్వాత వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ టాబ్లెట్ ఆపేయాలి అంటే హార్ట్ కండిషన్ ఎలా ఉందో ఫస్ట్ చూడాలి కదా. అంటే హార్ట్ కండిషన్ బట్టి అది ఇప్పుడు ఆపడానికి వస్తుందో రాదా మనకు తెలియదు కదా. అందుకే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం మనం యూజువల్ గా. ఎవరైతే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేశారో మెడిసిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి ఒకవేళ హార్ట్ ఫంక్షన్ స్టేబుల్ గానే ఉంది అంటే ఒక 3 డేస్ సర్జరీకి ముందు ఆ టాబ్లెట్ స్టాప్ చేసి అప్పుడు మనం సర్జరీ చేస్తాం వాళ్ళకి. సో ఇవన్నీ ప్రీ ఆపరేటివ్ అంటే సర్జరీకి ముందే ఇవన్నీ చేసుకుంటాం మనం. ఇవన్నీ చేసిన తర్వాత సర్జరీ స్టార్ట్ చేస్తాం మనం. సర్జరీ సింపుల్ గానే ఉంటుంది, లేజర్ ప్రోబ్ ఉంటుంది, దాంతో మనం కంటి లోపలికి మైన్యూట్ ఇన్సిషన్ తో లోపలికి వెళ్ళి ఆ లేజర్ ఏదైతే ఉందో దానివల్ల ఆ క్యాట్రాక్ట్ ని మొత్తం ఎమల్సిఫై చేసి లిక్విడ్ లా చేసి పీల్ చేస్తుంది. దాన్ని ఫేక్ ఎమల్సిఫికేషన్ అంటాము. దాని తర్వాత కంటి లోపల లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం మనం, ఐవేల్స్. పేషెంట్ ఎవరైతే ఏది చూజ్ చేసుకుంటారో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐవేల్స్ ఉంటాయి. అందులో డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. దాని ప్రకారంగా కంటి లోపల లెన్స్ పెట్టేసి మనం కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాం. ఇది సింపుల్గా సర్జరీ అవుతుంది. దీని తర్వాత రొటీన్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే కొంచెం ఎండలోకి వెళ్లకుండా బయటికి దుమ్ముకి వెళ్లకుండా అవాయిడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయాలి, ప్రాపర్గా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి కూడా మనం పేషెంట్స్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డ్రాప్స్ ఎలా వేయాలన్నది కూడా. అండ్ పేషెంట్ కేర్ అటెండర్ ఉంటారు కదా, పేషెంట్కి డ్రాప్స్ ఇస్తే వాళ్ళు కూడా రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము అండ్ రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనకు ఫర్దర్గా పోస్ట్ ఆపరేటివ్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వాళ్ళకి.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు మనము ఈ కంటిలో లెన్స్ని ఇంప్లాంట్ చేస్తామని చెప్పేసి. అసలు ఈ లెన్స్ ఇంప్లాంట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఎట్లా చేస్తారు మీరు? అంత సున్నితమైనటువంటిది కదా, కన్నే చిన్నది.
4: అవును. సో కంటి లోపల లెన్స్ ఇంప్లాంట్ అనేది ఎలా ఉంటుందంటే అది మనము చూజ్ చేసుకునే లెన్స్ని బట్టి ఉంటుంది. లెన్స్లో మనకు నార్మల్గా 2 టైప్స్ ఉంటాయి, రిజిడ్ లెన్స్ అంటాము, ఫోల్డబుల్ లెన్స్ అంటాము. రిజిడ్ లెన్స్ అంటే ఏంటంటే అది ఫోల్డ్ కాదు. ఇప్పుడు నార్మల్ ఫోల్డబుల్ లెన్స్ అంటే ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి అది లోపలికి పంపాలంటే ఇన్సిజన్ పెద్దగా ఉండాలి రిజిడ్ లెన్స్కి అయితే. అదే ఫోల్డబుల్ లెన్స్కి మనం రెగ్యులర్గా యూజ్ చేసే అన్ని ఫోల్డబుల్ లెన్సే. అయితే వాటికి ఎలా ఉంటుందంటే చిన్న పెన్లా ఒకటి ఉంటుంది, అది ఇన్సర్షన్ డివైస్. అది లెన్స్ ఐవెల్ని లోడ్ చేసి లోపల ఇంజెక్ట్ చేస్తాం, ఒక ఇంజెక్టర్ అంటాం దాన్ని. ఆ ఇంజెక్టర్ లాగా ఉంటుంది, దాంట్లో లెన్స్ లోడ్ అయి ఉంటుంది. ఆ లెన్స్ లోడ్ అయిన దాన్ని మనం కంటి లోపల చిన్నది ఏదైతే లేజర్ ప్రూఫ్ పంపడానికి ఏదైతే ఇన్సిజన్ ఇచ్చామో కార్నియా మీద, దాని లోపల నుంచే వెళ్ళి కంటిలో ఇంజెక్ట్ చేస్తాం లెన్స్ని. ఆ లెన్స్ వెళ్ళి కంటి లోపలికి వెళ్ళి ఆ క్యాప్సులర్ బ్యాగ్లో మంచిగా సెట్ అవుతుంది అందులో. అది అట్లా సెట్ అవ్వడం వల్ల వాళ్ళకి పేషెంట్కి కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, సర్జరీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, అండ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే మనం కన్నును ఏం కట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి డిస్కంఫర్ట్, పెయిన్, రెడ్నెస్ కానీ, లేకపోతే ఇంకా సింప్టమ్స్, హెడేక్ రావడం కానీ, లేదంటే హాస్పిటల్లో స్టే చేయడం కానీ, ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇవన్నీ డే కేర్ సర్జరీసే. సో ఓన్లీ మనం సర్జరీ చేసి కొద్దిసేపు అబ్జర్వేషన్లో పెట్టి పంపించేస్తాం పేషెంట్ని, అండ్ పేషెంట్ సర్జరీ తర్వాత కూడా నెక్స్ట్ డే నుంచే విజన్ కనబడడం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఇంతకు ముందులాగా మనం సర్జరీ కాంప్లికేటెడ్ కేసులు ఏమైనా ఉన్నా, లేదంటే మాన్యువల్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కాణియాలో ఎడిమ, నల్లగుడ్డల వాపు ఉన్నప్పుడు కొంచెం తక్కువ కనిపిస్తుంది. బట్ ఈ లేజర్ సర్జరీ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డే నుంచే క్లియర్గా విజన్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: అయితే డాక్టర్ గారు, మరి మీరు అన్నట్టు అంటే ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఏంటంటే ఫస్ట్ భయం ఏంటంటే కన్ను ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు దానికి పట్టి కట్టి పెడతారు, అట్లాగే ఎన్ని రోజులు దాన్ని మనం బయటకు వెళ్లకుండా ఉండాలి, తిరగకుండా ఉండాలి అనేటువంటి సమస్య ఉంటుంది. సో ఇది ఎట్లా?
4: సో కంటి సర్జరీ తర్వాత, ఎస్పెషల్లీ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత, మనం ఎవరికైతే టాపికల్ సర్జరీ చేస్తామో, అంటే టాపికల్ ఫేకు అంటాం దాన్ని, వాళ్ళకి పట్టే అవసరం లేదు. అసలు నార్మల్గా సర్జరీ చేసిన తర్వాత ఒక షీల్డ్ ఉంటుంది, షీల్డ్ పెట్టేస్తాము. లేదంటే పెరిబల్బార్ బ్లాక్ అంటే కంటి దగ్గర చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేసిన వాళ్ళకైతే వన్ డే పెడతాం ప్యాచ్ అంతే. సో ఇవాళ సర్జరీ అయితే ఇవాళ ప్యాచ్ చేసేస్తాం కంటిని, రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తాం అంతే. ఓన్లీ వన్ డే ఉంటుంది, అది కూడా ఒక 10 hours, 12 hours అంతే. దాని తర్వాత ఇంకేం ఉండదు. రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండి కేర్ తీసుకోవచ్చు. అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు వీళ్ళకి. చాలామంది మనకు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, సిలిండర్ దగ్గర, గ్యాస్ దగ్గరికి ఎన్ని రోజులు వెళ్ళకూడదు, వంట ఎన్ని రోజులు చేసుకోకూడదు, లేదంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు అయితే ఎన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా క్యాటరాక్ సర్జరీ తర్వాత ఒక 4-5 days మోర్ దెన్ ఎనఫ్ రెస్ట్.
3: అంతేనా?
4: 4-5 days కొంచెం, ఎందుకు అంటే కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్, కొంచెం హెడేక్ రావడం అవన్నీ ఉంటాయి ఫస్ట్ 4-5 days. అవి మనం మెడిసిన్స్ వాడుతుంటే అవి కూడా తగ్గిపోతాయి 4-5 days తర్వాత. సో ఇంట్లో ఉండే అన్ని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళకి, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయడము, క్లీన్గా ఉంచుకోవడము, ఏ టవల్ కానీ, కర్చిప్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, చీర కొంగులు కానీ, ఇట్లాంటి ఏది పెట్టి కన్నును తుడవద్దు. వాళ్ళకి తుడుచుకోవడానికి స్టెరైల్ వైప్స్ ఉంటాయి, అవి ఇస్తాము. వాటిని వాటితో మాత్రమే కన్ను క్లీన్ చేయాలి. అది కూడా ఇక్కడ మన లోవర్ లిడ్ కింద తుడవాలి. ఇట్లా ఎక్స్ట్రా డ్రాప్ వేసుకున్నప్పుడు కిందికి గారినా కానీ ఇట్లా కింద తుడవాలి తప్ప కన్ను మీద ఏం పెట్టొద్దు, ప్రెస్ చేయొద్దు కన్నుని, అలా చూసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా వాళ్ళు చేసే పనులు, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళే వాళ్ళైతే ఒక 2 weeks కొంచెము బయటికి వెళ్ళినప్పుడు డార్క్ గాగుల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. 2-3 weeks అట్లా డిస్కంఫర్ట్, ఎందుకంటే గ్లేర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని రోజులు ఎలా ఉండంటే చూపు, మన చలికాలం ఫాగ్లో ఎట్లా ఉంటుందో హేజీగా అట్లా ఉండే. ఇప్పుడు మనం అంతా క్లియర్ చేసినాము, కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ లెన్స్ ఒకటి లోపల పెట్టినాము. సో వాళ్ళకి ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో అంటే 20 years, 25 years ఉన్నప్పుడు విజన్ ఎంత క్లారిటీగా కనిపించేదో అట్లా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు సింపుల్గా ఇది ఎట్లా అంటే, మనం ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినాం అనుకోండి, చీకట్లో ఉంటాం మనం, చీకట్ డార్క్ రూమ్ ఉంటుంది సినిమా థియేటర్లో. సినిమా అయిపోయినాక బయటికి రాగానే ఎలా ఉంటుంది డే టైంలో, కళ్ళు ఓపెన్ చేసి చూడలేము మనము, మనకు లైట్ గ్లేర్ కానీ బాగా ఎక్కువ ఉంటుంది. సో సేమ్ అలానే వీళ్ళకి కూడా ఉంటుంది అనమాట. సో ఆ కన్ను కొంచెం రికవరీ కావడానికి టైం పడుతుంది, అడాప్ట్ కావాలి, అది అడాప్ట్ కావడానికి టైం పడుతుంది. అందుకే ఒక 2-3 weeks కొంచెం గ్లేర్ ఉంటుంది, కళ్ళు మెరిసినట్టు కనిపించే, బాగా క్లియర్గా కనిపించడం వల్ల వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. అందుకే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డార్క్ గాగుల్స్ ఇస్తాం కాబట్టి నల్ల కళ్ళద్దాలు అవి పెట్టుకుంటే సరిపోతుంది ఒక 3 weeks వరకు అట్లా. దాని తర్వాత రెగ్యులర్గా అన్ని పనులు చేసుకోవచ్చు, ఏముండదు. ఇంకా
3: బాగుంది డాక్టర్ గారు, ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఎట్లా చేస్తారు, దీనివల్ల చేయించుకునేటువంటి వాళ్ళకి ఎంత చక్కగా మళ్ళీ తమ చూపును, అంటే ఎంగేజ్లో ఎట్లా చూడగలిగినారో అట్లా చూసే అవకాశం కలుగుతుంది అనే విషయాలు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతల

0: అందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
9: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
10: ఆ చిహ్నం లేకపోతేనో?
9: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
11: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
12: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
13: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: హ్యాపీ యానివర్సరీ డియర్.
14: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
0: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
14: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
14: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాపా లేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462253444.

శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 16వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్రాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 16వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: ప్రారంభం.

ప్రభాతలహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంటింటి సర్వే ప్రారంభం. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఇందులో భాగంగా బీఈల్లో రుక్మిణి సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫామ్లు అందించారు. వీటిని పూరించి ఒక ఫామ్ను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫామ్ను అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి జారీ చేయడమైనది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాయక్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ సీను నాయక్, నిజామాబాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, కల్లిలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మరి దంత సమస్యల గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సీను నాయక్ గారు. గత 23 సంవత్సరాలుగా మన నిజామాబాద్ జిల్లాలో తన సేవలను అందిస్తూ, అట్లాగే ఎయిమ్స్లో తన పట్టాన్ని కంప్లీట్ చేసి, ప్రస్తుతం ప్రొఫెసర్గా బిజీగా ఉంటూ కూడా ప్రతి వారం మరి దంత సమస్యలపైన అవగాహన కల్పించేందుకు మన ఆకాశవాణికి వచ్చి అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరి వారిని అడిగి ఈరోజు మరిన్ని దంత సమస్యల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్తే. నమస్కారం
2: డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే మీరు ఎత్తు వంకర పళ్ళ గురించి చాలాసార్లు చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు పొరపాటున మరి ఈ పుచ్చిపోయిన పళ్ళు కనుక ఉన్నట్టయితే, ఆ పళ్ళు పూర్తిగా పాడై పన్ను తీయాల్సి వస్తే, మరి ఆ పన్ను ప్లేస్లో ఇంకో పన్ను ఏమన్నా అమర్చవచ్చా? అది ఎట్లా అమర్చగలుగుతాం?
3: ఒకటేమంటే, మనకు ఏ కారణం చేతనైనా పళ్ళు లేని వారికి వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏమంటే, మనకు ఓన్లీ అంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రెండే ఆప్షన్స్ ఉండేవి మనకు. ఒకటేమో రోజు తీసి పెట్టుకునే డెంచర్సు, లేకపోతే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఫిక్స్డ్ పళ్ళు. ఈ రెండు ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏ కారణం చేతన పళ్ళు ఊడిపోతే, అంటే చిగుళ్ళ సమస్య వచ్చి పళ్ళు ఊడిపోతే చాలామందికి, డయాబెటీ ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్లో, కొంతమందికి ఏమో పిప్పి పళ్ళు వచ్చి సకాలంలో వాళ్ళు చికిత్స చేయించుకోకపోతే డాక్టర్ గారి కొన్నిసార్లు ఆ పన్ను సేవ్ చేయలేని పక్షంలో ఆ పళ్ళు తీసేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే, యాక్సిడెంట్లో అనివార్య కారణాల వల్ల కూడా మనకు ఈ పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, అంటే యాక్సిడెంట్లు ఊడిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలనుకుంటే ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనకు ఇదివరకు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఆప్షన్తో పాటు ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఎముకలో స్క్రూ ఇంప్లాంట్ పెట్టి పక్క పళ్ళు సపోర్ట్ లేకుండా ఇంప్లాంట్, ప్యూర్ టైటానియం ఇంప్లాంట్ తోటి పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుందండి. సో ఇది మనకేమంటే, మొత్తం పళ్ళు లేవనుకు, మొత్తం అన్ని పళ్ళు ఊడిపోయినాయి. ఊడిపోతే ఏమయ్యేది? ఇప్పుడు ఇదివరకు ఒకటే ఆప్షన్ ఏమంటే డెంచర్స్ పెట్టుకోవడం. అంటే పైన ఒక డెంచర్, కింద ఒక డెంచర్ పెట్టుకునేవాళ్ళు. ఆ డెంచర్ కూడా చాలా మందికి సెట్ అయ్యే కాదు, లూజ్ ఉండి పడిపోయేది, నీళ్ళు తాగినా పడిపోయేది, లేదా తినేటప్పుడు పడిపోయేది, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు పడిపోవడం, ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పేషెంట్స్కి ఇంప్లాంట్స్ ద్వారా మనం అన్ని పై దవడలో ఫుల్ టీత్, కింద దవడలో ఫుల్గా టీత్ పెట్టచ్చు. సో ఇంప్లాంటేషన్ ద్వారా మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ ఇంప్లాంట్ ద్వారా చాలామందికి ఏమంటే ఫిక్స్ పళ్ళు పెట్టే అంత ఉందా, అంత అలా పెట్టుకోవచ్చా అని చాలామందికి అపోహ ఉంటుంది. పెట్టుకుంటే చాలా నొప్పితో కూడుకున్నదేమో, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందేమో. చాలామందికి డబ్బుతో ప్రాబ్లం లేదు ఆజకాల్, ప్రస్తుత కాలంలో డబ్బుతో సమస్య లేదు. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మనకు పెట్టుకుంటే పన్ను పీక్తేనే ఇంత నొప్పి ఉంటుంది, ఇది పెట్టుకుంటే ఎంత నొప్పి ఉంటుందో, మనం భరిస్తామో భరించమో అనేది చాలా మందికి అపోహ ఉంటుంది. సో మనం ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కూడా మనకు ఏమాత్రం మనకు ఇబ్బంది లేకుండా, ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఇంప్లాంటేషన్ చేసుకొని ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉందండి. సో ఇలాంటి పేషెంట్స్కి ఏమంటే, మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే ఏమంటే, మనకు మన పళ్ళు ఇదివరకు ఎలా ఉన్నాయో అంతే విధంగా మనకు ఈ పళ్ళు రీప్లేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో డెంచర్ వల్ల ఏమవుతుంది అంటే, మనకు రోజు తీయాలి, క్లీన్ చేయాలి, పెట్టాలి, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలని వెళ్ళినప్పుడు రోజు తీయాలన్నా, ఎవరి ముందర తీయాలన్నా కూడా ఇబ్బంది.
2: అవును.
3: సో అలాంటి పేషెంట్స్కి మనం ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ముందు ఎలా నమ్మలగలిగే వాళ్ళు, ముందు ఎలా నవ్వేవాళ్ళు, ఆ విధంగా మనం ఈ ఫిక్స్డ్ పళ్ళను ఇంప్లాంటేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు అండి.
2: బాగుంది డాక్టర్ గారు. మీరు అన్నట్టు జనరల్గా ఇప్పుడు సహజంగా మనం చూసినట్టయితే ఒక వయసు వచ్చిన తర్వాత కంప్లీట్ పళ్ళు అనేటువంటి పోతు

0: ఉంటాయి చాలా మందికి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక వరం లాంటి విషయం మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు వాటిని ఫిక్స్డ్ పళ్ళలాగా అమర్చేస్తే అంతకుముందు వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు తీసేయడం, మళ్ళీ ఉదయం లేవగానే పెట్టుకోవడం, మళ్ళీ వాటిని బ్రష్ చేసి తీసి కడగడం ఇట్లాంటివన్నీ ఉంటుండే. ఇప్పుడు అది నార్మల్ లైఫ్లో మనం ఎట్లా చేస్తున్నామో అట్లా చేసుకునేటువంటి అవకాశం వచ్చిందంటారు.
1: వింటున్నారా, రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
2: అరే, నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
1: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
2: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ శీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పళ్ళు అందంగా మార్చేద్దాం.
1: డాక్టర్ శీను నాయక్,
0: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. డాక్టర్ శీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
0: డాక్టర్ శీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. మరి ఇది చేయటానికి మరి ఎట్లాంటి మీరు ట్రీట్మెంట్ అనేది, అంటే స్క్రూస్ ఎన్ని ప్లేస్లలో పెడతారు అండ్ ఎట్లా దాన్ని మనం ఫిక్స్ చేస్తాం? కంప్లీట్ డెంచర్ అయితే
3: కంప్లీట్ మామూలుగా రో తీసి పెట్టుకుని డెంచర్ ఇది వరకు మనం చెప్పినట్టు డెంచర్ ఇస్తాము. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే టోటల్ గా పళ్ళు పోయిన వాళ్ళు కానీ, లేకపోతే పార్షియల్ గా సగం పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఒకటి రెండు పళ్ళు పోయిన వాళ్ళు కూడా ఈ ఇంప్లాంట్స్ ద్వారా మనకు పర్మనెంట్ పళ్ళు పెట్టించుకోవచ్చు. సో ఈ ఇంప్లాంట్స్ తోటి మనకు ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా చాలా తక్కువ అండి. మనకు పెట్టేటప్పుడు కూడా ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టేటప్పుడు కూడా మనకు చాలా ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఈ ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్ పళ్ళు పెడుతున్నాము. ఇంకోటి ఏమంటే దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి మనకు, అంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టే పద్ధతుల్లో రెండు రకాలు ఉంటాయి. చాలామందికి ఏమంటే మాకు ఇమీడియట్ కావాలి, అంటే మాకు ఈరోజు పళ్ళు లూజ్ ఉన్న పళ్ళు తీసేసి రేపటికి మాకు పర్మనెంట్ పళ్ళు కావాలి అనేది చాలామందికి అదే ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు ఈ ఇంప్లాంట్స్ ద్వారా, బేసల్ ఇంప్లాంట్స్ అంటారు, ఆ ఇంప్లాంట్స్ని పెట్టి మనం ఫిక్స్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మనకు టూ స్టేజ్ ఇంప్లాంట్స్ అని కూడా ఉంటాయి. ఈరోజు మనం ఇంప్లాంట్ పెట్టి 3 నెలల తర్వాత కూడా మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. సో అది ఆ డాక్టర్ ఎంత ఎముక అవైలబుల్ ఉంది ఆ దవడలో, సో పేషెంట్ ఎకానమీ పరిస్థితి ఏంది, ఎంత అమౌంట్ పెట్టుకోగలరు, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసి ఏ రకమైన ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి, ఎన్ని ఇంప్లాంట్స్ పెట్టాలి అనేది ఆ డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు పేషెంట్కి. సో ఏదేమైనా కూడా మనకు వీళ్ళు ఫిక్స్ పళ్ళు పెట్టుకోవాలనుకుంటే పక్క పళ్ళను ఏమాత్రం సపోర్ట్ తీసుకోకుండా, పక్క పళ్ళను అరగదీయకుండా మనము డైరెక్ట్గా మనం ఏ ప్లేస్లో అయితే పన్ను పోతుందో అదే ప్లేస్లో మనం సింపుల్గా ఒక ఇంప్లాంట్, టైటానియం ఇంప్లాంట్ పెట్టి దాంతో మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇది ఉన్న లేటెస్ట్ టెక్నిక్. సో చాలామంది ఇప్పుడు చాలామంది పేషెంట్స్ కూడా ఇదే టెక్నిక్ని ఫాలో అయ్యి చాలామంది ఇదే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే చాలామందికి ఇంకో డౌట్ ఏముంటుందంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఏమైనా సెప్టిక్ అవుతుందా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది చాలామంది కూడా చాలామంది అడుగుతుంటారు. ఇది ప్యూర్ టైటానియం. మనం మన బాడీ మనకు ఒక పార్ట్ లాగా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా నెగ్లిజిబుల్ మామూలుగా అయితే. సో దీనివల్ల సెప్టిక్ అవ్వడము, ఫ్యూచర్లో పెయిన్ రావడము, లేకపోతే వాపు రావడము అలాంటివి ఏం జరగదు. కాబట్టి నిస్సంకోచంగా మనకు ఏమాత్రం డౌట్ లేకుండా ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవచ్చు అండి.
1: వింటున్నారా, రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
2: అరే, నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
1: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
2: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ శీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పళ్ళు అందంగా మార్చేద్దాం.
1: డాక్టర్ శీను నాయక్,
0: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
2: డాక్టర్ శీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
0: డాక్టర్ శీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
4: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేటువంటిది కంప్లీట్ డెంచర్ అన్ని అవసరం లేకుండా ఎంత అవసరం పడితే అంత, 4 పళ్ళు అవసరం పడితే 4, 2 పళ్ళు అవసరం పడితే 2, లేదు 1 పన్ను అవసరం పడితే 1 పన్ను. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏదో యాక్సిడెంట్ జరిగింది, 2 పళ్ళు ఊడిపోయినాయి, అప్పుడు ఈ ఇంప్లాంట్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటారు. సో మరి ఈ యాక్సిడెంట్ కేసులలో మనం చూసినట్టయితే వీళ్ళకి బోన్, మీరు అన్నారు అసలు ఈ బోన్ ఏ పరిస్థితిలో ఉండాలి, దానికి ఎట్లా మీరు ట్రీట్మెంట్?
3: యూజువల్లీ అనే బోన్ అది మేము ఈ CBCT అని ఒక స్కానింగ్ ఉంటుంది, ఆ స్కానింగ్ చేయిస్తాం పేషెంట్లకి. ఆ స్కానింగ్ చేయిస్తే లోపల ఎముక ఎంత ఉంది, సో దాని మీదకి వెళ్ళి ఈ ఇంప్లాంట్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది.

0: సో మనకు ఓ పేషెంట్కి చాలామందికి ఒక పదేళ్ల ముందే పళ్ళు ఊడిపోయినాయి, సో ఇప్పుడు ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవాలి అంటే, సో దాన్ని కూడా మేము ఆ బోన్ అసెస్ చేస్తాం. ఆ ఎముక మంచిగా లోపల ఉంటేనే ఈ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ కూడా రిప్లేస్ చేసి మనకు ఎలాంటి ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకోటి ఏమంటే, మనకు ఇది వరకు పళ్ళు పెట్టాలి అంటే ఇంప్లాంట్ పెట్టిన ఇంప్లాంట్ మీదకి వెళ్ళి పన్ను వస్తుంది. సో ఈ పన్ను పెట్టాలంటే ఇది వరకు మనకు ఏం చేసేవాళ్ళం అంటే ఓన్లీ ఇంప్రెషన్, అంటే మనం సైజ్ తీసుకొని ఆ సైజ్ని దాంతో మనం ఒక మోడల్ చేసి ఆ మోడల్ ల్యాబ్ పంపించేవాళ్ళం. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్ ప్రకారం ఏమంటే, డైరెక్ట్గా ఈ సైజ్ తీసుకోవడము ఆ మోడల్ పోరు చేయడము తర్వాత ల్యాబ్ పంపించడం కాకుండా డైరెక్ట్గా స్కానింగ్ చేసి ఏదైతే మనం ఇంప్లాంట్స్ పెడుతున్నామో ఆ ఇంప్లాంట్స్ని స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ చేసిన ఫైల్ని మనం ల్యాబ్కి అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ ద్వారా వాళ్ళు పళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు. సో ఇది వరకు ఏమంటే మనకు ఈరోజు మనం సైట్ తీసుకుంటే మేము కొరియర్ వేసేవాళ్ళం, కొరియర్ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళేది, హైదరాబాద్ నుంచి రావాలంటే ఇంకో 2-3 రోజులు టైం పట్టేది, వాళ్ళు చేయాలి ఏమంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో ఈరోజు మనం స్కానింగ్ చేసి పంపిస్తే మనకు డైరెక్ట్గా వాళ్ళకు ఇప్పుడు పంపించిన నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ సెకండ్ వాళ్ళ దగ్గర ఫైల్ వెళ్ళిపోతుంది, వాళ్ళు ఈ పన్ను చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి పద్ధతులు అంతా ఫాస్ట్గా వచ్చేసింది. అంత పద్ధతులతో కూడా మనం ఈ పళ్ళును రీప్లేస్ చేయడం జరుగుతుందండి.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయని అంటారు. మరి ఈ ఫిక్స్డ్ పళ్ళని ఎంతవరకు మనం, అంటే వయసు వచ్చినటువంటి వాళ్ళు కానీ యాక్సిడెంట్లో పోయినటువంటి వాళ్ళు కానీ, ఇంకా మీరు అన్నట్టు కొంచెం ఈ పుచ్చు పళ్ళు కూడా ఉంటాయి, దవడ పళ్ళు కూడా పెట్టే అవకాశం ఉందా, కూర పళ్ళు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు.
0: ఏదైనా ఏ పన్ను అయినా కూడా మనకు రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది ఇంప్లాంట్స్ ద్వారా. ఏ పన్ను పోయినా కూడా మనకు మొత్తం పళ్ళు పోయినా మొత్తం పన్ను రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని పళ్ళు ఊడిపోయినాయి వాటి కూడా రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఏ ఏజ్ వల్ల అయినా, అంటే మనకు ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఎవరికైతే ఈ పళ్ళు ఊడిపోతాయో, ఎవరైతే లేవో వాళ్ళు ఇంప్లాంటేషన్ ద్వారా వాళ్ళు చక్కగా ఈ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉందండి.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చాలా చక్కటి విషయాలు. ముఖ్యంగా పళ్ళు ఏ కారణం చేతనైనా ఊడిపోయినా, లేకపోతే వయసు వచ్చేసి పూర్తిగా పళ్ళు ఊడిపోయినా, లేకపోతే 1-2 పళ్ళు ఊడిపోయినా, మనం ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయవచ్చు, ఒక పన్ను అయితే ఒక పన్ను, 2 పళ్ళు అయితే 2 పళ్ళు, ఎన్ని పళ్ళు అయితే అన్ని పళ్ళు, చెడిపోయిన పళ్ళను తీసేసి వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త పళ్ళను ఇంప్లాంట్ ద్వారా అరేంజ్ చేయడం ద్వారా మనం ఎప్పటిలాగే మళ్ళీ నార్మల్ లైఫ్ని గడపడానికి ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో ఈరోజు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భూమేష్ గారు.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905005.
3: ఇంతవరకు మీరు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు. ఇప్పుడు విందాం మహానటి సినిమా నుంచి ఈ పాట.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కు వస్తుంది. మరికొద్ది

0: in Mumbai. Bodies of 9 fishermen recovered after the trawler sinks off West Bengal coast. U.S. launches strikes on Iran for the third consecutive night. President Donald Trump reinstates blockade on Iranian shipping in Strait of Hormuz. IMD forecasts heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India script history at Lord's in London with 270-run win over England in a one-off women's test. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసి అవార్డు పొందిన బూత్ లెవెల్ ఆఫీసర్ శ్రీ దాసరి సదానంద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భువేశ్వర్ గారు.
2: శ్రోతలకు నమస్కారం. మన ప్రజాస్వామ్యానికి అసలైన పునాది ఓటు. ప్రతి ఒక్కరిని ఓటర్ లిస్టులో చేర్చడం, ప్రతి ఒక్కరికి ఓటుకు కల్పించడం వెనుక ఎంతో మంది తెరవెనక నాయకుల కష్టం ఉంటుంది. అలాంటి వారిలో ముందుండేవారే బీఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. తన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎలాంటి తప్పులు లేకుండా 100% ఎస్ఐఆర్ ప్రక్రియని కంప్లీట్ చేసి వారు మనకు ఆదర్శంగా నిలిచారు. వారి పేరే దాసర్ సదానంద్ గారు. వారు నందిపేట మండలం కంప్టన్ గ్రామంలో బీఎల్ఓగా చేస్తున్నారు. వారిని అడిగి వారి అచీవ్మెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ముందుగా సదానంద్ గారు, మీకు ప్రత్యేకంగా మా శ్రోతల తరపున మీకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ అచీవ్మెంట్ సాధించినందుకు.
3: అందరికీ ధన్యవాదాలు సార్.
2: సార్, మరి మీ ఊళ్ళో మీరు బీఎల్ఓగా చేస్తున్నారు, అక్కడ మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎంతమంది ఉన్నారు?
3: సార్, నేను వచ్చేసి ఈ కంటం గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 156లో బీఎల్ఓగా నిధులు విరేస్తున్నాను సార్. నా పోలింగ్ స్టేషన్లో వచ్చేసి 987 ఓటర్స్ ఉన్నారు సార్.
2: ఈ 987 మందికి మీరు ఎన్ని రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు?
3: ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది నేను మొత్తం 5 డేస్లో కంప్లీట్ చేశాను సార్.
2: ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారండి మీరు?
3: సార్, ఈ ప్రక్రియ ఏంటంటే మాకు ఇంతకుముందు మ్యాపింగ్ అనే ఒక ప్రక్రియ జరిగింది సార్. ఆ ప్రక్రియలో ఎవరికి ఎట్లా నేను మ్యాపింగ్ చేసిన అనేటువంటి విధానాన్ని మొత్తము నేను ఒక డైరీలో రాసుకొని పెట్టుకోవడం జరిగింది సార్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది 25th రోజు ప్రారంభమైంది సార్. ఈ ప్రక్రియకు సంబంధించిన గణన ఫారాలని మాకు 25th రోజు ఇవ్వడం జరిగింది. ఆ నైట్ మొత్తం నేను సెగ్రేషన్ చేసుకుని ఎవరి ఫ్యామిలీలు ఎక్కడ ఉన్నాయి మొత్తం పిన్ పంచ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుని 26th నాడు మార్నింగ్ వచ్చేసి రోజుకి 300 టార్గెట్ పెట్టుకున్నాను సార్. 300 పెట్టేసుకుని మార్నింగ్ వచ్చేసి ఓటర్ వెంటికి విజిట్ కెళ్ళి ఏదైతే 2 గణన ఫారాలు ఉంటాయో ఒకదానిలో ప్రాథమిక డేటా సార్, మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, వాళ్ళ అమ్మా నాన్నల డీటెయిల్స్ అదంతా కనెక్ట్ చేసుకుని ఆ ఓటర్ సిగ్నేచర్ తీసుకుని వచ్చి ఒక ఫారం నేను తీసుకుని వచ్చి ఒక ఫారం ఓటర్స్కి ఇచ్చాను సార్. అది ఇచ్చేసిన తర్వాత కొందరు మేము నింపుతామన్న వారికి వాళ్ళకి కూడా ఇచ్చాను నేను. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా సార్, అమ్మా నేను ఫిల్అప్ చేస్తాను ఎందుకంటే సార్ ఫస్ట్ వాళ్ళకి నా మీద నమ్మకం, నేను పర్ఫెక్ట్ చేస్తాడనే నమ్మకం వాళ్ళకి చాలా మందికి ఉంది సార్. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే సరే సార్ అని కొందరు ఇచ్చారు, కొందరు ఏమన్నారంటే మేము ఫిల్అప్ చేసి ఇస్తామని అన్నారు. అమ్మా మీరు ఫిల్అప్ చేస్తేనే సాయంకాలానికి వస్తాను, ఈ ఫారాలు నాకు మళ్ళీ తర్వాత రిటర్న్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ సాయంకాలం వాళ్ళ ఇంటికి విజిట్ వెళ్ళేవాన్ని సార్. ఆ ఫారాలన్నీ తీసుకొచ్చుకుని ఏ రోజుకి ఆ రోజు నైట్ లో కూర్చోండి ఆన్లైన్ చేసేసుకున్నా సార్.
2: మరి మీరు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు బీఎల్ఓగా మీరు వాళ్ళకి ఎస్ఐఆర్ ఫార్మ్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు
3: సార్? కొందరు ఓటర్స్ చెప్తారు ఇది మాకు అర్థమవుతలేదు, ఎట్లా అంటే వాళ్ళకి మనం వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం సార్. దీనివల్ల ఏమి మీకు ఏమి ఇబ్బంది కాదమ్మా, ఇది ఎందుకు చేస్తుంది మన గవర్నమెంట్ అంటే మనము ఎవరము, ఇప్పుడు మీరున్నారు, మీకు ఓటక్కు ఉంది, మీ ఇంటికి కోడలు వచ్చింది, మీకు 2002లో లేదు కదా, ఈమె ఎవరు కూతురు ఏంటి అని డీటెయిల్ తప్ప దీనివల్ల మనకు వచ్చే సమస్య ఏముండదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా అంటే చాలా మందికి డౌట్లు ఉంటాయి సార్ మీరు అన్నట్టు, ఎందుకంటే దీనివల్ల ఏమో జరుగుతుంది అది జరుగుతుంది అపోవతో కూడా కొంతమంది భయపడతారు. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసే తీరులను బట్టి పాసిబుల్ అయింది సార్.
2: ఇంకొకటి మనం మామూలుగా చూస్తుంటే బయట బాగా వినపడుతున్న విషయం ఏంటంటే ఈ ఎస్ఐఆర్ ఫార్మ్స్ నింపడమే చాలా కష్టంగా ఉంది, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, తప్పులు వెళ్తున్నాయి, ఒకసారి తప్పులు వెళ్తే ఓటే పోతుంది అనే భయం ఉంది, దీనికి మీరేమంటారు?
3: క్యాజువల్ గా సార్ మన ఈసే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ లో ఎక్కడ కూడా దీని భయాందోళన లేదు సార్. ఒకవేళ మనం ఎస్ఐ ప్రక్రియలో కూడా పూర్తి చేయలేకపోతే చివరైతే సబ్జెక్ట్ దీనిలో అంత పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు సార్. అందులో ఏముంది, మన ప్రాథమిక డేటా ఉంది సార్, 2002లో నీకు ఓటక్కు ఉందా లేకపోతే నీవు ఎవరు కొడుకు ఎవరు కూతురు అనే మన దానికి సంబంధించిన డేటా ఇవ్వడమే, దీనివల్ల పెద్ద సమస్య అయితే మనకి ఏం లేదు కదా సార్.
2: మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో 2002లో ఫాదర్ కానీ మదర్ కానీ ఓటక్కు లేదు, ఇతను ఫ్రెష్ గా తీసుకుంటే
3: వాళ్ళ తాత గాని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉంటారు సార్, 2002లో వాళ్ళ

0: నాన్నగాని అమ్మగాని ఉండకపోవచ్చు, వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళైతే ఉంటారు కదా సార్, ఇది కంపల్సరీ వాళ్ళకే చేయాలని ఏం లేదు సార్. వాళ్ళ నాన్నకి గాని వాళ్ళ నాన్నమ్మకి గాని అమ్మమ్మకి గాని వాళ్ళ రక్త సంబంధికులుగా ఎవరికైనా చేయొచ్చు,
1: రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే సరిపోతుంది.
0: సరిపోతుంది.
1: ఇంకోటి మీరు చూసిన దాంట్లో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్న ఇబ్బంది పడుతున్న ఫామ్ లో ఉన్న సమస్య ఏంటి?
0: నాకు తెలిసినంత మట్టుకు అయితే అందులో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఏం లేవు సార్. మరి అజగల్ అంటే చిన్న డేటా ఉంది, అవగాహన లేకన మరి జనాల లోపల ఈ అడాబిడి ఉద్దేశంలో అది ఏమేమో జరుగుతుందనే తప్పితే గానీ అందులో ఇబ్బందికరమైనటువంటి విషయాలు అయితే ఏమీ లేవు సార్.
1: అలాగే మరి మన ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ముఖ్యంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆ ఫామ్ నింపడానికి?
0: సార్ ఇక్కడ మనకు వచ్చేసి ఈసేడ్ మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే సార్ మన ప్రూఫ్ అడుగుతున్నా సార్. ఇప్పుడు మన ప్రాథమిక డేటా అయినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అది కూడా నెససరీ అంటే మ్యాండేటర్ అని చెప్పలేదు సార్. మెయిన్ మన ఎలక్షన్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ చూపెట్టేసి మనల్ని ఓటర్ గా గుర్తించుకోమని చెప్తున్నారు అంతే. కానీ కంపల్సరీ ఇది డాక్యుమెంట్ కావాలి ఆ డాక్యుమెంట్ కానీ అలాంటి ఈసీఎం చెప్పలేదు సార్. మనకి
1: ఆ ఫామ్ కి అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేవు,
0: ఏం లేవు సార్. ఓన్లీ మనం ఇచ్చే సమాచారం మట్టికే,
1: సమాచారం మట్టికే
0: అంతే సార్.
1: అలాగే ఇంకొకటి కూడా నేను చెప్పినది ఏంటంటే చాలా మంది బిఎల్ఓలు ఇంటిని గుర్తించలేక లేకపోతే ఓటర్ని గుర్తించలేక ఫామ్స్ అందట్లేదు అంటున్నారు, దానికి ఏం చేయాలి?
0: సార్ మీరు చెప్పేది వాస్తవమే సార్, కొంచెము ఈ విషయంలో బిఎల్ఓలు చాలా స్ట్రగుల్ అవుతున్నమాట వాస్తవం సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు నాది వచ్చేసి పల్లెటూరు కాబట్టి నేను చేసుకోగలిగినా సార్, ఎందుకంటే పల్లెటూరులో మనకు పరిచయాలు ఉంటాయి, దగ్గర దగ్గర ఇండ్లు ఉంటారు, కొంచెం మనకి విలేజ్ మీద పట్టు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ సిటీలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, ఎందుకంటే 2002లో వాళ్ళు ఎక్కడో రెంటర్ ఉంటారు, అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, కొంచెం వాళ్ళు లైఫ్ లో కొంచెం అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు కదా సార్, దానివల్ల సిటీలో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, బిఎల్ఓలకి అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉంది సార్.
1: ఇప్పుడు మాన్యువల్ కాకుండా ఆన్లైన్ లో చేస్తే సులభమా ఇది?
0: చేసుకోవచ్చు సార్, చాలా మంచిది అది. మనం ఏదైతే ఆన్లైన్ లో చేసుకున్నది కూడా మా దగ్గరకు వస్తుంది సార్, బిఎల్ఓ లాగిన్ కి వస్తుంది, మేము దాన్ని వెరిఫికేషన్ పంపించేస్తే క్లియర్ అయిపోతుంది సార్.
1: అలాగే మీరు ఇందాక చెప్పినట్టు రెండు ఫార్మ్స్ అన్నారు, ఈ రెండు ఫార్మ్స్ ఎందుకు ఇస్తారు
0: సార్? రెండు వచ్చేసినగా మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటిది తెలిసిన ప్రాథమిక డేటాని మనం నింపొచ్చు, తెలియలేకపోతే బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన బిఎల్ఏలను కూడా మనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్, దీనికి సపోర్ట్ టీమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఓటర్స్ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్, తెలియకపోతే సపోర్టర్స్ ఉంటారు, బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కోఆపరేషన్ చేస్తా ఉన్నారు సార్.
1: ఇంకొకటి ఈ రెండు ఫామ్స్ ఇచ్చారు, కొంతమంది ఏమంటున్నారంటే ఒక ఫామ్ లో తప్పు నింపిన మన డీటెయిల్స్, రెండో ఫామ్ ఉపయోగపడుతుందంటారు, నిజమేనా
0: సార్? ఈ రెండు ఫారాలు అనేది మన ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఓటర్ ఇంటికి వెళ్ళాను సార్, ఓటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఒక ప్రాథమిక డేటా తీసుకుని ఒక గణన ఫారం ని ఒక నేను తీసుకొచ్చుకుని ఒకటి ఆ క్యాండిడేట్కి ఇస్తాను సార్. ఇది ఓటర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే సార్, నేను ఓటర్స్ నుంచి ఆ ఫామ్ తీసుకొచ్చుకొని ఆన్లైన్ లో చేయకుండా ఎక్కడో లాస్ అయ్యి ఆయన ఓటర్ పోగొట్టినప్పటికీ ఆయనకు ఎక్నాలెడ్జ్మెంట్ అంటారు సార్, నేను మీకు ఇచ్చాను నా ఓటర్ని మీరు మిస్ చేశారు, చూసుకోండి నేను మీకు ఇచ్చానే ప్రూఫ్ గురించి ఓటర్ దగ్గర ఉంచడం జరుగుతుంది సార్.
1: ఓకే, రెండు ఫార్మ్స్ మీరు తీసుకోవడానికి కాదు?
0: కాదు సార్,
1: ఒకటి అక్నాలెడ్జ్మెంట్ లాగా ఉపయోగపడుతుంది.
0: అవును సార్.
1: అదే దీన్ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక కాపీ తప్పు రాసినా రెండో కాపీ రాసి ఇచ్చేయచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది.
0: అలాంటిదైతే ఏం లేదు సార్. మరి
1: సార్ ఇప్పుడు ఈ ఫామ్ లో నేను 2002లో ఓటు ఉన్న వాళ్ళకి ఒక రకంగా, లేని వాళ్ళది ఒక రకంగా ఫామ్ నింపాలి, మీరు ఏమని చెప్తారు దీని గురించి?
0: సార్ మనకు వచ్చేసి ఎస్ఐఆర్ ఫారం లో ఫస్ట్ వచ్చేసి సార్ మన పైన ప్రస్తుతం ఉన్న ఓటర్స్ కి సంబంధించిన డీటెయిల్ ఉంటుంది సార్, ఆయన నేమ్, వైఓజీ నెంబర్, పోలింగ్ స్టేషన్. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఏం చేసిందంటే సార్, ప్రతి ఓటర్స్ కి కూడా ఒకటి స్కానింగ్ ఇచ్చింది సార్,
1: క్యూఆర్ కోడ్ ఇచ్చారు.
0: క్యూఆర్ కోడ్ ప్రతి ఓటర్ కి ఉంది సార్, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఓటర్ కి కూడా ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్. ఈ క్యూఆర్ కోడ్ తోటి మనం ఈ ఓటర్ ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. దాని పక్కనే ఈ ఫోటోస్ అనేది సార్, ప్రస్తుతం ఓటర్ లిస్ట్ లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ఇవ్వడం జరిగింది. పక్కన కూడా మనకు ఒక కాలం ఇచ్చారు సార్, ఫోటో అతికించండి అని, ఎందుకంటే ఈ ఫోటో బ్లర్ గా ఉండి క్యాండిడేట్ ఏర్పడకుండా ఉంటే చేస్తే ఇక్కడ ఫోటో పెడితే ప్రస్తుతం ఈ ఫోటో అనేది మన ఓటర్ లిస్ట్ లో వస్తుంది సార్, డ్రాప్ లిస్ట్ లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి సార్ మనకు వచ్చేసి ఈ ఫారం లో ఫస్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది సార్, మనకి ఇది లెఫ్ట్ సైడ్ లో గత ఎస్ఐఆర్ అని అన్నారు. ఇక్కడ వచ్చేసి 2002లో ఎవరైతే ఓటర్స్ ఉంటారో వారికి సంబంధించిన డేటా నింపాల్సి ఉంటుంది సార్, అతని పేరు, వాళ్ళ నాన్న పేరైతే నాన్న పేరు, భర్త పేరైతే భర్త పేరు, బంధుత్వము, మన రాష్ట్రము, మన జిల్లా, ఆ 2002లో ఉన్నటువంటి కాన్స్టెన్సీ నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు, క్రమ సంఖ్య. ఇది 2002లో ఉన్న ఓటర్స్ ఇక్కడ లింపేసి ఇక్కడ వచ్చేసి సార్ కింద మూడో కాలం వచ్చేసి మన పుట్టిన తేదీ, వాళ్ళు ఎప్పుడు పుట్టారు
1: మనది.
0: అవును సార్, ఈ ఓటర్స్ కి సంబంధించింది,
1: ఓటర్ సంబంధించి,
0: ఓటర్ సంబంధించింది వచ్చేసి ఆయన ఆధార్ కార్డు నెంబరు, ఆయన మొబైల్ నెంబరు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఈ డాటా ఇది 2002 వాళ్ళకి సార్. ఈ 2002లో లేని వాళ్ళ వరకు ఈ రైట్ సైడ్ లో ఏదైతే కాలం ఉందో సార్, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు సార్
1: రైట్ సైడ్ లో టాప్ లో ఉన్న కాలం.
0: అవును సార్, ఇప్పుడు గంగారామ్ అనే క్యాండిడేట్.

0: ఉన్నాడు సార్, ఆయన 2002లో లేడు. 2002లో లేకపోతే వాళ్ళ నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సార్ ఇక్కడ రాయాలి. ఈ పలాని గంగాధర్, పలాని సాయన్న కొడుకు, ఈయన డీటెయిల్ ఇది. ఈ సాయన్న, ఈ గంగాధర్ అనేటువంటి 2002లో ఈయన సీరియల్ నెంబర్ ఇది అని మన లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఆయన సీరియల్ నెంబర్ రాస్తామో వాళ్ళ నాన్న సీరియల్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది సార్.
1: ఇప్పుడు మన నియోజకవర్గ పరిధిలో అతనికి ఓటు లేకున్నా పర్లేదా? ఇప్పుడు మన తండ్రులు కానీ మన బంధువులు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఓటు హక్కు ఉంది, కానీ మనం ఉండే పోలింగ్ స్టేషన్ లో కాకపోవచ్చు, అసలు మన కాన్స్టిట్యూషన్ కాకపోవచ్చు. అప్పుడు
0: సార్ ఇది వచ్చేసి మన తెలంగాణనే కాదు సార్, టోటల్ ఇండియా మొత్తంలో నడుస్తున్న ప్రక్రియ సార్. ఇప్పుడు నా పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా చేశాను సార్. మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడన్నా ఉండదు సార్, ఇండియాలో ఎక్కడన్నా ఉండదు. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎన్రోల్ చేసేస్తే మనకి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది సార్.
1: తీసుకుంటుంది,
0: అవును సార్.
1: సరే సార్, ఇప్పుడు మీరు ఈ 987 మందికి చేశారు అంటే, ఈ రోజు చేశారు అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు.
0: అవును సార్.
1: సో దీనికి ముందు అంటే మిగతా బిఎల్ఓలు కొంతమంది అచీవ్ చేయడంలో చాలా తడబడుతున్నారు, వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు?
0: ఏం సార్ అంటే మనం చేసే వర్క్ లో ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి సార్. అంటే నేను ఇవ్వనే ఏదో అని చెప్పాలని కదా సార్, నా ఉద్దేశానికి వచ్చేవారికంటే ఇంట్రెస్ట్ ఉండాలనేది ప్రాథమిక డేటా సార్. నాకు ఒక సబ్జెక్ట్ మీద ఇది మనకు ఉంది చేయాలంటే దానికి సంబంధించిన వరకు నేను ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటా సార్. అలా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఈజీ అయింది సార్.
1: ఇప్పుడు బిఎల్ఓ అనేవాళ్ళు కంటిన్యూ ఒకలే ఉంటారా, మారుతుంటారా పోలింగ్ స్టేషన్ కి?
0: లేదు సార్, ఎప్పుడు కంటిన్యూ ఉంటారు సార్.
1: సో కంటిన్యూ కాబట్టి మీరు ఒకసారి వర్క్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడుతుంది
0: సార్. ఇప్పుడు నేను వచ్చేసి 18 ఇయర్స్ అవుతుంది సార్ బిఎల్ఓ గా విధులు నిర్వర్తించబట్టి. ఆల్మోస్ట్ 99% డాటా, నా 983 ఓటర్లకు సంబంధించిన డాటా మొత్తం నేను నోటికి చెప్పగలుగుతాను.
1: అయితే చివరిగా మీరు ఈ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో దీనికి సంబంధించి మీరు ఓటర్లకు ఏం చెప్తారు?
0: సరే వచ్చేసి ఇది మన బాధ్యతగా భావించాలి సార్ ప్రతి ఓటర్. ఇది ఎవరి గురించో చేస్తున్నాం అనుకోకుండా, ఎందుకంటే ప్రభుత్వం ఏది చేసినా మన మంచికే చేస్తుంది కాబట్టి ఎవరు కూడా ఏమనుకోకుండా ఇది మన ఓటు, మన బాధ్యతగా తీసుకుని అందరూ ఎన్రోల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా సార్.
1: విన్నారు కదా, నిబద్ధతతో పట్టుదలతో చేస్తే ఏ పనైనా అతి తక్కువ కాలంలో సాధించడం సాధ్యమని మన దాసరి సదానంద గారు నిరూపించారు. వారు ఎంతో తక్కువ సమయంలో వారి గ్రామంలోని 986 మంది ఓటర్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో సక్సెస్ఫుల్ గా నమోదు చేయించారు. అందుకు గాను వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నుంచి అతి తక్కువ సమయంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసిన బిఎల్ఓగా అవార్డులు అందుకున్నారు. వారికి మరొకసారి మన శ్రోతల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్.
0: ధన్యవాదాలు, నమస్కారం.
2: ఇంతవరకు మీరు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసి అవార్డు పొందిన బూత్ లెవెల్ ఆఫీసర్ శ్రీ దాసరి సదానంద గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భువనేశ్వర్ గారు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు సినీ రంజన కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఉయ్యాల జంపాల సినిమా నుంచి పాట. పాడినవారు హర్షిక గుడి, అనుదీప్ దేవ్.
1: ఉయ్యాలైన జంపా

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు సినీ రంజన కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.
2: అభ్రపథమ్మున

సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హృదయ రాగాలు కార్యక్రమంకి 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో వింటున్న శ్రోతలందరికీ స్వాగతం. మరి మీకు నచ్చిన పాట వివరాలు మీ పేరు ఊరి పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్కు మీ పాట వివరాలు మీ పేరు ఊరి పేరు టైప్ చేసి పంపించండి, నేను వినిపిస్తాను. మరి ఫస్ట్ రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ నాగారం రామగిరి నుండి శ్రీకాంత్, గౌతమి, ధనుష్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ కోరుతున్నారు సింహరాశి సినిమా నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
8: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
8: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
8: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
9: ద్వారకా నగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258.
10: డాక్టర్ సీను నాయక్. 25వ వార్షికోత్సవం.
11: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
10: ఖైల్వాడి, నిజామాబాద్.
11: సెల్ 7799090505.
12: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
10: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
12: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
10: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
12: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
10: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
12: 24 గంటలు అత్యవసర సేవలు.
10: NABH గుర్తింపు.
12: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలిల్వాడి, నిజామాబాద్.
13: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు.

0: మీకు నచ్చిన పాట వినాలి అంటే మీరు చేయవలసిందిగా మీ పాట వివరాలు, నచ్చిన పాట వివరాలు, మీ పేరు, మీ ఊరి పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నెంబర్కి పంపించండి. నేను వినిపిస్తాను.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: విరామమనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి తర్వాత పాటగా మనం వినబోతున్నాం గిల్లి కజ్జాలు సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించిన వారు రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణిత, హర్షవర్ధన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: శ్రోతలు హృదయరాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు ఆర్మూర్ రామ్నగర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, లవి, ప్రీతి, శకుంతల, ఇంకా వారి కుటుంబ సభ్యులు మరివేరందరూ అడుగుతున్నారు. మా కోసం సుపుత్రుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మరివేరి కోసం విందాం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి వాట్సాప్ సందేశం పంపించిన వారు నిజామాబాద్ రేంజల్ మండల్ కందకుర్తి నుంచి రవీంద్రబాబు దుర్పతాబాయి, మరి వీరు అడుగుతున్నారు మా కోసం తాండ్రా పాపరాయుడు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. అలాగే ఇదే పాట కోసం మరో మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ డిచ్పల్లి నుంచి 7th బెటాలియన్ నుండి శ్రీజ, రిత్విక, శివాంష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసుకుని హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటున్నారు. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు సౌదీ అరేబియా నుంచి మిడ్డే నవీన్ కుమార్ వీరు, మా కోసం స్వర్ణకమలం సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ అడిగారు. మరి వీరి కోసం విందాం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు. మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఏదైనా ఓ పాట వినిపించండి అంటూ కామారెడ్డి జిల్లా భవానీపేట్ గ్రామం నుంచి మెసేజ్ పంపించారు వీరు మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాయతుల్లా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం 18 పేజెస్ సినిమా నుంచి ఈ పాట విందాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మా కోసం మిరపకల్లుడు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ మాక్లూర్ మండల్ నుంచి లక్ష్మీ, లత, లాస్య, అచ్చు. వీరి కోసం వినేద్దాం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్న వారు వీరు వాట్సాప్ సందేశం పంపించిన వారు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి మేరు భవన్ కాలనీ నుంచి రెబ్బ అనంత్ కుమార్, అనురాధ, అభిజ్ఞ, అనుజ్ఞ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం మీ శ్రేయోభిలాషి సినిమా నుంచి పాట వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం ఈ పాట. కానీ దానికి ముందుగా ఓ ప్రకటన విందాం, దాని తర్వాత విందాం ఈ పాట.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మీరు విన్నయ్య పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో నిన్నటి నుంచి కొనసాగుతోన్న సింగరేణి భరోసా యాత్ర ఈరోజు రెండవ రోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాలలో కొనసాగుతోంది. ఉదయమే భూపాల్పల్లి కేటీకే 8 గనిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం అనంతరం తాడిచెర్లకు బయలుదేరి వెళ్లింది.

0: వ్యక్తం చేశారు. భూపాల్పల్లి కేటీకే 8 గని వద్ద ఆయన కార్మికులతో మాట్లాడుతూ, తాము రాజకీయం చేయడానికి రాలేదని, కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీని ఒప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణిని బలోపేతం చేసి మళ్లీ లాభాల బాట పట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలన్న అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో యునానీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి నాణ్యమైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి, హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2000 నుంచి 2005 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీకోసం వచ్చేస్తుంది అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి స్మిత పాడిన పాట, సెడివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను అడిగిన శ్రోతలు నిర్మల్, బీరవెల్లి నుంచి జిందం భూమయ్య వనమాల, నందిపేట నుంచి వెంకటేష్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు నిజం సినిమా నుంచి పాటనడుతున్నారు కరీంనగర్ అమ్మన్ గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్, ఇంకా ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి వీళ్ళ కోసం ఈ పాట. ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీతంలో ఉషతో కలిసి పాడిన పాట పులశేఖర్ రచన.

నువ్వు వస్తానంటే నేను అద్దంటాన సినిమా నుంచి పాట నెడుతున్నారు పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఇంకా నిజామాబాద్ నందిపేట నుంచి నరేష్ నందిని స్నేహిత, ఇంకా మూసాపేట నుంచి నరేష్ రోజా, రంగారెడ్డి శంకరంపల్లి నుంచి మోటికృష్ణ సంతోష స్పందన, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324852, 2324853, మరో నెంబర్ 2955092323.

నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి చిత్ర శ్రీరామ్ ప్రభు పాడిన పాట అది సిరిమల్ల రచన కోటి సంగీతం. ఈ పాటను అడిగిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, నలుకూరు నుంచి మీనా అని, గీతానగర్ నుంచి చూడవరం నాగేశ్వరరావు రమాదేవి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇప్పుడు విందాం ఖడ్గం సినిమా నుంచి పాట నడుతున్నారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శేఖర్ అభిరామ్, ఇంకా పార్సిగుట్ట నుంచి భాగ్యమ్మ వెంకటేష్, ఎడవల్లి నుంచి జనకంపేట నుంచి శ్యామ్లాల్ జగన్మోహన్. సుమంగళి పాడారు ఈ పాటని. సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మనసంత నువ్వే సినిమా నుంచి మాట్లాడుతున్నారు హసనాపురం నుంచి కన్నగారి సత్యనారాయణేంద్రవేణి, ఇంకా సౌదీ అరేబియా నుంచి నవీన్ కుమార్, సంతోష్ నగర్ నుంచి సఫియా ఫారూక్. వీళ్ళందరి కోసం ఈ పాట చిత్రపాడారి పాటని సిరివేనల రచన ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

జేఎం సినిమా నుంచి పాడిన అడుగుతున్నారు. లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేష్ కన్నా చిన్నపాసి, నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్, ఉషా పాడారి పాటని కులశేఖర్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర స్మరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చంద్రముఖి సినిమా నుంచి పాట నడుతున్నారు తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తుడు నాగలక్ష్మి, ఇంకా భూదాన్ పోచంపల్లి, మాధారెడ్డి చౌరస్తా నుంచి బావుల రాజు మమత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటని భువనచంద్ర రచన, విద్యాసాగర్ సంగీతం అందించారు.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నారు. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు,

0: పరియాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: నాని సినిమా నుంచి పాట నడుతున్నారు హమ్మకొండ నుంచి తరాలపల్లి నుంచి బుచ్చయ్య, ఇంకా పార్సిగుట్ట నుంచి స్వర్ణలత. హరిహరన్ హరిణి పాటని చంద్రబోస్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం ఇంద్రసింహ నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ములుకలపల్లి నుంచి రవళి, నాగ నిర్వాణ్, యాదాద్రి వలిగొండ నుంచి ఇదునూరి లక్ష్మయ్య, బుధన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి ఎలగందల సిద్ధులు శారద, ఉమ్మడి నుంచి దివాకర్ విమల, భూమానగర్ నుంచి సుదర్శన్ విజయ, వీళ్ళందరి కోసం ఈ పాట కేకే మహాలక్ష్మి పాడారు. సిరివేణల రచన మణిశర్మ సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాల్పల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాల్పల్లిలో యాత్ర మొదలైంది.

వారు మెయింటెనెన్స్ సదుపాయాలపై మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీలతో సమావేశమై మెట్రో రెండవ దశ విస్తరణ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో సీట్లను కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే కేటాయిస్తున్నట్టు సంస్థ కార్యదర్శి బడుగు సైదులు స్పష్టం చేశారు. సీటు ఇప్పిస్తామంటూ ప్రలోభ పెట్టే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సీట్ల కోసం ఎవరూ ప్రధాన కార్యాలయానికి గాని పాఠశాలల చుట్టూ గాని తిరగవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డ్రోన్ ఫెడరేషన్ ఇండియా సహకారంతో స్వయాన్ చొరవ కింద డ్రోన్ అప్లికేషన్ పరిశోధన కోసం జాతీయ ఆవిష్కరణ సవాలు రెండవ ఎడిషన్ను నిన్న ప్రారంభించింది. జూలై 2022లో దాదాపు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించబడిన ఈ చొరవ భారతదేశ డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మిస్తుంది. చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని, తాపీ మేస్త్రి కూతురైన ప్రవల్లిక ప్రతిభ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. వియత్నాంలోని ఫ్యూకాక్ ద్వీపం వద్ద స్పీడ్ బోట్ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల పార్థివ దేహాలను స్వదేశానికి తీసుకొచ్చారు. హోచిమిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో పార్థివ దేహాలను ముంబైకి తీసుకొచ్చినట్టు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 232408 52 232408 53 295509 23 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 040-234-0852 23-240-853-29-55-09-23.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం ఉంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతి మంగళవారం గుర్తుకొస్తున్నాయి

మరి ప్రత్యేకంలో నిజ జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్స్ ని గుర్తు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఏ బయోపిక్ ని ఏ బయోపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? కొన్ని ఆధారాలు ఇస్తాను, మీరే గుర్తుపెట్టేయండి ఆ చిత్రం ఏంటో. తెలుగు, కన్నడం, తమిళంలో కూడా అదే పేరుతో వచ్చిన క్లాసిక్ చిత్రం ఇది. 6 దశాబ్దాలు దాటిన వన్ని తగ్గని వన్ని చెదరని పౌరాణిక దర్శక బ్రహ్మ అద్భుత సృష్టి. చదువు అంటే తెలియని ఒక గొర్రెల కాపరి మహాకవిగా మారిన అద్భుత దృశ్యకావ్యం. అప్పట్లో స్కూల్లో కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సినిమా షోలు అంటే ఎడ్యుకేషనల్ టూర్స్ లా వేసి ప్రదర్శించారట ఈ చిత్రాన్ని. ఎన్ని విశేషాలు అనుకుంటున్నారా? అవును, ఎన్ని విశేషాలున్న ఆ క్లాసిక్ బయోపిక్ ఏంటి? మీరు గుర్తుపడితే 04023242852 ఈ నెంబర్కు నాకు సందేశం పంపించండి. వింటుండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలు. చాలా మంది గుర్తుపట్టి సందేశాలు పంపించారు, ఒక్కరిద్దరు మాత్రమే కాస్త తడబడ్డారు. మరి శ్రోతలు గుర్తుపట్టింది నేను చెప్పబోయే సినిమా ఏంటంటే 1960 వచ్చిన ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఈ బయోపిక్. మరి గుర్తుపట్టినారు వడ్లమాని రవికుమార్ గారు, మాణిక్యాలరావు గారు కాకినాడ నుండి, అపర్ణ గారు, రేణుకా గోపరాజు గారు, వీరందరూ సరిగ్గా గెస్ట్ చేసి నాకు సమాధానం పంపించారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సంస్కృత కవి నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఒక చిత్ర కావ్యం, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి మహాకవి కాళిదాసు. 1955 జాతీయ అవార్డును అందుకున్న కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ఆధారంగా వచ్చిన ఒక తెలుగు రీమేక్ మహాకవి కాళిదాస్ చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలన్నీ ఈనాటి బయోపిక్ లో వింటున్నానండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: వస్తున్నాయి వింటున్నారు. మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాప్ల సమయం 11:16 దాటి 25 సెకండ్లు. అయితే ఈ మహాకవి కాళిదాసు చిత్రం విడుదలైన మొదట్లో మిశ్రమ స్పందన వచ్చిందట. అమ్మో, ఎన్ని సంస్కృత శ్లోకాల, ఈ వీటి అర్థాలు మాకు తెలియవు అంటూ కొంతమంది మాత్రమే థియేటర్స్కి వచ్చి చూడటం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత మాత్రం అద్భుతమైన క్లాసిక్ హిట్ గా నిలిచింది మహాకవి కాళిదాసు. 8వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రజత పథకం అందుకున్న గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు. మరి ఆ బయోపిక్ చిత్ర విశేషాలు మనందరి కోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చ జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ విశేషాలు వింటున్నారు. మీకందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఇక కథ, మహాకవి కాళిదాసు కథ క్లుప్తంగా చెప్పుకుంటే, ఒక అమాయకపు గొర్రెల కాపరి కాలుడు. చదువు రాకపోయినా పండితుల బలవంతంపైన రాకుమారి విద్యుద్ధరిని పెళ్లి చేసుకుంటాడు. భార్య అడిగిన సంస్కృత ప్రశ్నలకు జవాబివ్వలేక, ఎందుకంటే ఆయన చదువుకోలేదు కదా, జవాబివ్వలేక ఘోర అవమానానికి గురై కన్నీటితో కాళికాదేవి పాదాలను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. ఆ జగన్మాత అనుగ్రహించి బీజాక్షరాలతో కటాక్షిస్తుంది. ఆ సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుంది. ఆకాశవాణి వివిధ భారతి.

సుశీలమ్మ గానం అమృత ధారలా ఉంటుంది. ముఖ్యంగా ఈ పాటలో సరస్వతీదేవికి అమృతాభిషేకం చేసినట్టే ఉంటుంది వారి గానం. మహాకవి కాళిదాసు చిత్ర విశేషాలు, బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ జగన్మాతను ఆశ్రయించి ప్రార్థిస్తాడు కాలుడు. జగన్మాత అనుగ్రహించి బీజాక్షాలతో కటాక్షిస్తుంది అని చెప్పుకున్నాం కదా. అపర పాండిత్యంతో మహాకవి కాళిదాసుగా అవతరిస్తాడు కాలుడు. తన గతమంతా మర్చిపోతాడు. ఎందుకంటే దేవికి ప్రార్థించినప్పుడు చెప్తాడు, నా గతాన్ని మర్చిపోయి కొత్త జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ కాళికాదేవిని వేడుకుంటాడు. అలా అపర పాండిత్యం లభిస్తుంది దేవి ఆశీస్సులతో. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం వంటి అమర కావ్యాలు సృష్టించి భోజరాజు ఆస్థానంలో మహాకవిగా ఎలా కీర్తి గడించాడు, తిరిగి ఆ దేవి దయతోనే గతం గుర్తుకొచ్చి భార్యని గుర్తుపట్టి మహాకవిగా వారి ప్రయాణం ఎలా సాగిందో చెప్పే ఒక అద్భుత దృశ్య కావ్యం ఈ మహాకవి కాళిదాస్ చిత్రం. మరి ఆ చిత్ర విశేషాలు, ఇంకా ఎన్నో అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ మన కోసం మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని మనం ఎందుకు చూడాలి, ఏం నేర్చుకోవాలి అంటే, భక్తి, మానవ విలువలు, పాండిత్యం అన్ని సమపాళలో ఉన్న చిత్రం ఇది. భారతదేశ చరిత్రలోనే మహాకవిగా నిలిచిన కాళిదాసు జీవితాన్ని అజరామరమైన చిత్రంగా అందించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు.

ಮಂಗು ಫಲ ಬಳಿಗ ಜನಕರ ನಾಯನ ఒక మగోడి కొకే పెళ్ళం ఒక మగోడి కొకే పెళ్ళం ఎక్కడో నక్కి ఉంది ఎక్కడో నక్కి ఉంది తొక్కమ్మకు దండ పెట్టి తుక్క నడికి తెచ్చుకొని తొక్కమ్మకు దండ పెట్టి

అరే తొకాడు బ్రహ్మారే అయ్యారే.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కొన్ని విశేషాలు చెప్పే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు.

0: ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడి కోడ్ 0400 జత చేసి 232408852 232408853 29550923 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 0402324085223 మర్చిపోకండి. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, రాణి విద్యుత్తారిగా జూనియర్ శ్రీరంజని, భోజరాజుగా ఎస్వి రంగారావు గారు, కవి రాక్షసుగా సిఎస్ఆర్ అన్నయ్యలు, రాజనర్తకిగా రాజసులోచన ముఖ్య పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. కథా సంభాషణతో పాటు సినిమాలోని అన్ని పాటలు, ముఖ్యంగా కాళిదాసు పౌరాణిక శ్లోకాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించడంలో రచయిత పింగళి నాగేంద్రరావు గారి కలం అద్భుతం చేసింది.

సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీ పత్రదాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నద్ధ సుస్నిగ్ధ లీలాల

అది. మహాకవి కాళిదాస చిత్రం అక్కినే నాగేశ్వరరావు గారి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి. ముందు అమాయకత్వంగా నటించి కాళికాదేవి అనుగ్రహం పొందాక ముఖంలో దైవిక వర్చస్సు, పండితులతో వాదించేటప్పుడు ప్రదర్శించే పాండిత్యం, ఇలా కాళిదాసు పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించలేదు, జీవించారనే చెప్పాలి. ఒక అమాయకుడిగా, విద్వాంసుడిగా నటనలో నాగేశ్వరరావు గారు చూపించిన వేరియేషన్స్ అత్యద్భుతం. అందుకే ఈ చిత్రం వారి సినీ ప్రస్థానంలో టాప్ 10 ఉంటుంది అని చెప్పేవారు నాగేశ్వరరావు. ముఖ్యంగా ఇందాక మనం విన్న ఆ పాట, నాలుగుపై బీజాక్షరాల సన్నివేశం, జ్ఞానోదయమై ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో మాణిక్య వీణాం శ్లోకం చదువుతూ ఆయన ఇచ్చే ఎంట్రీ సీన్, ఆ సన్నివేశం సినిమాకే హైలైట్. ఆ సన్నివేశం చూడటానికి మళ్లీ మళ్లీ వచ్చేవారట అభిమానులందరూ. అంత గొప్ప సన్నివేశం ఆ పాటది.

0: మనకి ఆర్ఎస్ఆర్ మూర్తి గారు సందేశం పంపించారు. ఇందాక మనం వినిపించిన మాణిక్య వీణం ఆ శ్లోకం కోసం వారు 10 సార్లు మహాకవి కాళిదాస్ చిత్రాన్ని చూశారట. మీ సందేశానికి ధన్యవాదాలండి. మరి మహాకవి కాళిదాస్ బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ మాధవపతి గోఖలే గారు వేసిన అప్పటి ఉజ్జయిని ధారానగరాల వైభవాన్ని సెట్స్ రూపంలో చూపించిన తీరు అత్యద్భుతం. ఈ సినిమా కోసం అక్కినేయ గారి సంస్కృత శ్లోకాలను పలకడానికి, వాటి భావాలను అర్థం చేసుకోవడానికి షూటింగ్ కి ముందే ప్రత్యేకంగా పండితుల వద్ద శిక్షణ తీసుకున్నారట. కాళిదాసు తన వాక్చాతుర్యంతో పండితులను ఓడించే సన్నివేశాల్లో సంభాషణలు, శ్లోకాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఇద్దరు మహానటులు ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అసలు ఎవరి నటన చూడాలా అనేట్టుంటుంది కొన్ని సన్నివేశాల్లో. మరి మీరు, మీకు ఎలాంటి అనుబంధం ఉంది మహాకవి కాళిదాసు చిత్రంతో నాకు వాట్సాప్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

పెండ్యాల గారి సంగీతంలో ఘంటసాల గారు పాడిన శ్లోకాలు పాటలు ఇప్పటికీ ఎందరినో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చాలా మంది శ్రోతలు మనకు సందేశం పంపించారు, మాణిక్య వీణ ఆ పద్యం అంటే మాకు చాలా ఇష్టం, ఎన్నోసార్లు వింటూ ఉంటామని. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్యామల దండకు మాణిక్య వీణ ముపులాలయంతి, భోజరాజు సభలో పాడే రసికరాజు తగువారము కామాని గీతాలు అజరామరం. ఒక విషయం చెప్పాలి, రికార్డింగ్ థియేటర్లో ఈ మాణిక్య వీణ శ్యామల దండకాన్ని రికార్డు చేస్తున్నప్పుడు అక్కడున్న వారంతా భక్తి పారవస్యంతో కన్నీళ్లు పెట్టుకున్నారట. పెండ్యాల గారైతే వెళ్లి ఘంటసాల గారిని కౌగలించుకొని మరి అసలు కన్నీటి పర్యంతం అయిపోయారట. అంత గొప్ప సంగీతం సాహిత్యం, ఎందరో దిగ్గజాల సమిష్టి పనితనం ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ చిత్రంగా నిలబెట్టింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనకి ఒక శ్రోత సందేశం పంపించారు, కరీంనగర్ నుండి రామగిరి సత్యనరావు గారు. వారు 6వ తరగతి చదువుతున్నప్పుడు సినిమా చూశారట. ఇప్పుడు నా వయసు 74 సంవత్సరాలమ్మ. ఎస్వీఆర్ ఏఎన్ఆర్ గారు పోటీ పడి నటించారు. నేను చాలా సార్లు ఈ మహాకవి కాళిదాస్ చిత్రాన్ని చూశాను, నాకెంతో ఇష్టం అంటున్నారు. మీ ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలండి. ఇక మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కథా రచయిత పింగళి నాగేంద్రరావు గారు కాళిదాసు జీవితాన్ని, విక్రమాదిత్యుని కాలానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను లోతుగా అధ్యయనం చేసి మొత్తం ఈ కథ, ఈ సినిమా స్క్రిప్ట్ అంతా రాసుకున్నారట. ఈ సినిమాలో కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, వారి నటన గుర్తింపుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళిదాస కౌస్తుభ అనే అవార్డుతో సత్కరించింది. అయితే బహుశా ఇది అందుకున్న తెలుగువారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక్కరేనేమో అని నా అనుమానం. ప్రముఖ సంస్కృత అకాడమీ పండితులు అక్కినేని నాగేశ్వరరావు గారు పలికిన సంస్కృత శ్లోకాల్లో ఉచ్చారణను ఎంతో ప్రశంసించారట. అప్పట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళు కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మార్నింగ్ షోలు, ఎడ్యుకేషనల్ టూర్స్ లా వేసి చూపించిన గొప్ప చిత్రం మహాకవి కాళిదాసు.

ತೈತಗ ಜನು ಭಿತ್ತೈತ ತೈ ಭಿತ್ತೈತಗ ಜನು ಭಿತ್ತೈತ ಗಿಡ ಭಿ ಗಿಡ ಭಿ ತೈತದ.

0: గుర్తుకొస్తున్నాయంటున్నారు మహాకవి కాళిదాసు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించే స్ఫూర్తిదాయకమైన చిత్రమే ఈ మహాకవి కాళిదాసు. వీలుంటే ఒకసారి చూడండి, పిల్లలకి కూడా చూపించండి. మన చరిత్ర, మన సంస్కృతి అన్నీ తెలుస్తాయి. ఇది ఇవాళ బయోపిక్ మహాకవి కాళిదాసు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం ఉంటుంది. మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో పాల్గొని శ్రోతల సందేశాలకు సమాధానమిస్తారు. మీ ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324082 2324085359 5359 ఈ నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీ ఫోన్ చేయవలసిన మా నంబర్స్ మరొకసారి 0402324082 0402324085329550923. గమనికి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుండి హేమచంద్ర సిరియో బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11 దాటి 33 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు ప్యాడ్ మెన్ గా పిలువబడే పద్మశ్రీ అరుణాచలం మురుగునాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం.

తమిళనాడులో కోయంబత్తూర్లో ఒక పేద చేనేత కుటుంబంలో పుట్టారు అరుణాచలం గారు. 5వ తరగతి వరకే చదువుకున్నారు, కానీ ప్రపంచమంతా గర్వపడేలా గొప్ప పనిచేస్తున్నారు, ఆదర్శమూర్తిగా నిలిచారు. భార్య కోసం మొదలైన ప్రయాణం అసలు ఎలా జరిగింది ఏంటి అంటే, ఆడవాళ్ళు ఋతు సమయం పీరియడ్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ కొనే స్తోమత కూడా లేదు తన భార్యకి, అది గమనించారు. అలాంటి సమయంలో పాత బట్టలు వాడడం ఆయన చూశారు. ఇలాంటి అలవాట్లు ఎన్నో ఇన్ఫెక్షన్స్ అనారోగ్యానికి దారితీస్తుందని ఆలోచనలో పడ్డారట అరుణాచలం గారు. మరి ఆ ఆలోచన ఆ రోజు పడిన పునాది, ఆయన చేసిన ఆవిష్కరణ ఈరోజు ప్రపంచం మొత్తం అభినందిస్తుంది. ఆ విషయాలని ఏంటి, అసలు ఏం చేశారు ఆయన, ఎందుకు వారికి పద్మశ్రీ వచ్చింది, ఎందుకు 2026లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గమనం సినిమా నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో ఆ పాట విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085 2 2324085 3 2 9 5 5 0 9 2 3 ఈ నంబర్కు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324082 2324085 3 2 9 5 5 0 9 2 3. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానం పొందండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మశ్రీ అరుణాచల మురుగనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన ఒక ఆవిష్కరణ చేశారు, ప్రపంచం మొత్తం ఆయన ప్రశంసిస్తుంది. ఆ ఇన్స్పైరింగ్ జర్నీలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సవాళ్లు, ఎన్నో అనుమానాలు పడ్డారు వారు ఈ మొత్తం ఇదంతా చేస్తూ ఉంటే, ఈ ఇన్నోవేషన్ చేస్తూ ఉంటే. మహిళల సమస్యను అర్థం చేసుకోవడానికి ప్యాడ్స్ ఎలా పనిచేస్తాయో, శానిటరీ నాప్కిన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి అరుణాచలం గారు పెద్ద సాహసమే చేశారు. స్వయంగా ప్యాడ్ను ధరించి వారం రోజుల పాటు తిరిగారట. ఒక పురుషుడు పీరియడ్స్ పెయిన్ని, అంటే ఋతుక్రమంలో వచ్చే బాధని, ఆ ఇబ్బందిని అనుభవించడానికి ఇలా చేశారట. బహుశా ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు ఒక పురుషుడు ఆ పీరియడ్స్ పెయిన్ని అనుభవించడం. మరి ఆయన ప్యాడ్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న జనాలందరూ ఆయనకి ఏదో ఇబ్బంది అయింది, అనారోగ్యం వచ్చింది, దెయ్యం పట్టిందేమో అని పిచ్చివాడిలా అవహేళన చేశారట. చివరికి భార్య కన్న తల్లి కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అయినా సరే ఆయన తన ప్రయత్నాన్ని పక్కన పెట్టలేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా శాసించేలా, ప్రపంచాన్ని ఆయన పొగిడేలా చేసుకున్నారు. మరి ఏం చేశారు, ఎందుకు ప్రపంచమంతా నోబెల్కి ఆయన నామినేట్ అయ్యారు, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: చింతకాయల రవిచిత్రం నుండి విజయప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అరుణాచలం మురుగునాథం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ యంత్రాన్ని కనిపెట్టారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో సవాళ్లు, 4.5 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత ఆయన అతి తక్కువ ఖర్చుతో కూడిన మిషన్ ని కనిపెట్టారు. శానిటరీ నాప్కిన్స్ ని తయారు చేసే మిషన్ అన్నమాట. జాతీయ ఆవిష్కరణ పోటీల్లో మొదటి బహుమతి లభించింది ఆ మిషన్లకి. నా ఆవిష్కరణ వ్యాపారం కోసం కాదు, పేద మహిళల ఆరోగ్యం కోసం అంటూ ప్యాడ్స్ తయారీ మిషన్ల ద్వారా లక్షలాది మంది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించేలా చేస్తున్నారు పద్మశ్రీ అరుణాచలం మురుగునాథన్ గారు. మహిళా సాధికారతని ప్రోత్సహిస్తున్నారు వారు. మరి ఇలాంటి మనిషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామీణ మహిళల్లో ఆయన తెచ్చిన విప్లవం ఆధారంగా రూపొందించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. వారి స్ఫూర్తితోనే వారి కథనే హిందీలో ప్యాడ్మ్యాన్ అనే బయోపిక్ ని కూడా అందించారు. దానికి కూడా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. ప్రపంచ సినిమా వేదికపై ఒక భారతీయ గ్రామీణ కథ సగర్వంగా నిలిచింది. ఆయన అంటారు, సమస్యలకి భయపడి వెనకడుగు వేయకుండా ఒక గొప్ప మార్పు తెచ్చిన స్ఫూర్తిదాతగా మనం ఎప్పుడూ 4 to 10 మందికి స్ఫూర్తినివ్వాలి అంటున్నారు. ఇది ఈ స్ఫూర్తిదాత అరుణాచలం మురుగునాథన్ గారి కథ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 3వ ఎడిషన్లో దాదాపు

0: 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఈవెంట్ లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ US డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is a vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3,00,000 మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేత సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ SPD కోడ్ 0400 చేసి 2324-08523, 2324-08523, 2955-59923 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి IAS శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 0402324-08 2324085329550923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తప్పక ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
8: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
9: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
8: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినీతం. ఈట్ ఫిట్ లో రోజు ఎన్నో ఫిట్నెస్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు ఒక సూపర్ ఫుడ్ గురించి చెప్పుకుందాం. అదేంటో మీరే ఊహించాలి. వేసవికాలం అయిపోయింది, మామిడి పళ్ళు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరమే అంటూ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఒక పసుపచ్చటి పండు ఒక సూపర్ ఫుడ్. ఈ పండు విత్తనాలు అలా పెరట్లో పడిస్తే చెట్టు వస్తుంది, బోలెడిని కాయలు వస్తాయి. ఆ చెట్టు కాయలు పళ్ళు ఆకులు కూడా పోషకాలమై ఉంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? అతి చవక్గా అందరిళ్లల్లో, చాలామంది ఇళ్లల్లో, ముఖ్యంగా గ్రామాల్లో పెరట్లో కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టి నాకు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సూపర్ హుషారైన పాటతో మన ఈ ఫిట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి కాలభైరవ రాహుల్ సుప్లిగంజ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. ఈ ఫిట్ కార్యక్రమంలో మరి మీరే గుర్తించండి ఆ సూపర్ ఫుడ్ ఏంటో అన్నాను. చాలా మంది శ్రోతలు గుర్తుపట్టారు, కొంతమంది మాత్రం తప్పులో కాలేశారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, అర్చన గారు నర్సంపేట నుండి, మాదర్సు సత్యనారాయణ గారు భువనగిరి మండలం రాయగిరి నుండి, అలాగే మియాపూర్ నుండి చారి గారు మనకి గుర్తుపట్టి సరైన సందేశం పంపించారు. కొంతమంది ఏంటో జాంపండు అన్నారు. జాంపండు పసుపచ్చగా ఉండదు కదండి. ఇంకొంతమంది అరటిపండు అన్నారు. కొంతమంది మొక్కజొన్నని కూడా రాశారు. కాదు, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ తీయనైన సూపర్ ఫుడ్ పసుపచ్చటి పండు, బొప్పాయి పండు. ఏంటి బొప్పాయి పండు సూపర్ ఫుడ్ అని అనుకుంటున్నారా? అన్ని కాలాల్లో చవకగా దొరికే బొప్పాయి పండు పోషకాలకు గాని. మరి ఆ విషయాలేంటో చెప్పుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బాలవైకుంఠపురంలో ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ ఆలపించిన పాటు విన్నారు. సంగీతం మేజస్తామన్, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. అసలు ఈట్ ఫిట్ కార్యక్రమానికి చాలా మంది స్పెషల్ శ్రోతలు ఉన్నారని నాకు ఇప్పుడే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని సందేశాలు పంపిస్తున్నారు ఈట్ ఫిట్ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం, మేము రోజు ఎదురు చూస్తాం ఈ కార్యక్రమానికంటూ. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సూపర్ ఫుడ్ బొప్పాయి పండు గురించి. మరి బొప్పాయి పండు అలసుగా చూడద్దు, బోలెడన్ని పోషకాలు కానీ అదేంటో చెప్తానన్నాను కదా. వర్షాకాలంలో జీర్ణశక్తి కాస్త నెమ్మదిస్తుంది. మనం గమనిస్తే కొంచెం డల్గా అయిపోతాం, పొట్ట కొంచెం అజీర్తి లేకపోతే జీర్ణశక్తి మందగించడం వల్ల. అలాంటప్పుడు బొప్పాయి తింటే దానిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ మీ పొట్టలో గ్యాస్ అజీర్తి ప్రాబ్లమ్ని చాలా తొందరగా తరిమేస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు వైద్యులు. మరి అస్సలు ఆలస్యం చేయకండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా బొప్పాయి పండు ఇలాంటి సూపర్ ఫుడ్ని తీసుకోవాల్సిందే. ఇంకా పోలడని విషయాలు ఉన్నాయి బొప్పాయి పండుకి సంబంధించి, మాట్లాడుకుందాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

సర్కార్ వారి పాట చిత్రానికి సత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ థమన్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:58 దాటి 20 సెకండ్లు అవుతోంది. మరి వర్షం పడితే మేం రెడీ అంటూ వచ్చేస్తాయి జ్వరాలు, కొన్ని వైరస్లు. వాటిని తరిమేసే శక్తి ఈ బొప్పాయికి ఉంది అంటున్నారు వైద్యులు. బొప్పాయిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజు కాస్త మితంగా తింటే జలుబు జ్వరాలు రాకుండా కాపాడే దోస్త్ ఈ సూపర్ ఫుడ్ మన బొప్పాయి. ఇది తినాలంటే ఒక రూల్ మాత్రం తప్పకుండా పాటించాలి. మరి ఆ రూల్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వారసుడు చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, ఎంఎం మానసి అల్పించిన పాట విన్నారు. సంగీతం మేసిస్తామని రచన రామజోగయ్య శాస్త్రి. ఎంతైనా అసలు ఇలాంటి ఫాస్ట్ బీట్ పాటలు వింటే ఆ మజా వేరు కదా. మనకు ఒక సందేశం పంపించారు, సంపూర్ణ ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి పండు అమృత ఫలం. దీన్ని మేము మా ప్రాంతంలో పప్పాయ పొప్పడి పండు పేరుతో పిలుస్తామంటున్నారు. జనగామ చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు, ధన్యవాదాలండి. మరి ఒక రూల్ ఉంది బొప్పాయి పండు తినాలంటే, ఆ రూల్ ఏంటో చెప్తానన్నాను కదా, ఏంటో చెప్పండి మేడం అంటూ మనకు పోలేపల్లి శ్రీనివాస్ గారు సందేశం పంపించారు. ఇదిగో చెప్తున్నాను, బొప్పాయి పండు అయినా ఎలాంటి పండు తాజా పండు తినాలన్నా ఒకటే రూల్, మీరే స్వయంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని కోసుకొని తినండి. అంతేగాని రోడ్డు పక్కన ముందుగానే తొక్క తీసి కోసి పెట్టిన పళ్ళ ముక్కలను మాత్రం అస్సలు కొనకండి, తినకండి. ఎందుకంటే అవి తింటే వర్షాకాలపు బ్యాక్టీరియా పొట్టలో సర్కస్ చేసేస్తాయి, చాలా అనారోగ్యాలకి దారితీస్తాయి. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఇంటికి తెచ్చి ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి బ్యాక్టీరియా వైరస్లు దాన్ని చుట్టుకొని ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా ఏం తిన్నా వేడివేడిగా ఆరోగ్యంగా తినండి. పళ్ళు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకొని కడుక్కొని శుభ్రపరచుకొని తినండి. ఎలాంటి ఆహారం తిన్నా ఏం తిన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మంత్రం, ఒకటే సూత్రం, ఎప్పుడు చెప్పుకునేదే, మితం హితం. అందుకే మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇది ఇవాళ ఈట్ ఫుడ్ సూపర్ ఫుడ్ బొప్పాయి పండు గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పీ చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని మెరియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర 2 రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం, మణుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం ఈరోజు భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ ఉదయమే భూపాలపల్లిలో యాత్ర మొదలైంది. ముందుగా కేటీకే 8 గనికి వెళ్లిన కేంద్ర మంత్రి కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపడానికే తాము వచ్చామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా కేటాయించామని వివరించారు. అనంతరం తాడిచెర్ల 2 గనిని కేంద్ర మంత్రి పరిశీలించారు. అక్కడ సింగరేణి కార్మికులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: కోళ్లు తీసేటువంటి అవకాశం ఉన్నటువంటిది 350 టన్స్ గ్రేడ్ వైట్, అది అద్భుతమైనటువంటి కోలు, 3530 రూపాయలు టన్ను అమ్ముడుపోతుంది ఆ కోలు. అటువంటి కోల్ బ్లాక్ ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి 45 నుంచి 50 సంవత్సరాలు ఆ కోల్ బ్లాక్ మన సింగరేణికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఈ రోజు ఉన్నటువంటి కోల్ రేట్ ప్రకారము 1,20,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తాడిచెర్ల 2 ద్వారా మన సింగరేణికి లాభం జరుగుతుంది.
0: అనంతరం సింగరేణి భరోసా యాత్ర కొద్దిసేపటి క్రితం రామగుండం ప్రాంతానికి చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురున్నారు. దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ జీడీపీలో మాత్రం 5% వాటా కలిగి ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి

0: నిర్మాణాలతో కూడిన విమానాశ్రయాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, వసతుల కల్పనపై చర్చించారు. ఈ రెండు విమానాశ్రయాల పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే సౌత్ పార్ట్ కూడా త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ది లక్ష్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి త్వరలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులను తెలంగాణకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యను, రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రాన్ని క్రీడారంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా చెప్పారు. నవంబర్లో జరిగే ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా సుమారు 8,000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం ఆదేశించారు. కోల్ ఇండియా తరహాలో అధికారుల వేతన సవరణ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలు చేయాలని అధికారుల విజ్ఞప్తులను ప్రాధాన్యతగా పరిశీలించాలన్నారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఇతర ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించి అధికారుల అసంతృప్తి నివారించేలాగా 2-3 నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడిచెర్లట్టు బొగ్గుగనితో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి మాట్లాడుతూ,
1: తాడిచెర్లలో ఈ మైన్ అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి అప్పుడు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ తోని రిప్రజెంటేషన్ అప్పుడు ఆపడం జరిగింది. కానీ ఈసారి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి బేలం గని మళ్ళీ సింగరేణికి రావాలని చెప్పి కొట్లాడి ఎంపీ గారు మన సింగరేణి సంస్థకు
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎల్నీనియో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 3 దశల కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్ క్రిసెట్లో వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వర్షపాతం లోటునందువల్ల జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆలయాల సంప్రదాయాలు ఆగమశాస్త్ర విధి విధానాల ప్రకారమే దేవాలయాల నిర్వహణ, పూజా విధానాలు నిర్వహించడం జరుగుతుందని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు చెప్పారు. వేములవాడలో రాష్ట ప్రభుత్వం దేవాదాయ ధర్మాధాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
2: ముందు దేవాదాయ శాఖలో ఉండే ఉద్యోగులందరికీ కూడా చక్కగా శిక్షణ ఇవ్వవలసిందే. వాళ్ళందరినీ కూడా భారతదేశంలోని ఉత్తమమైనటువంటి దేవాదాయ శాఖ శ్రీకార నిర్వహణాధికారులుగా నియమించుకొని వాళ్ళ ద్వారా మా దేవాలయాలు అభివృద్ధి చేసుకోవాలి అని మంచి సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని ఈ మహాసంస్థని మళ్ళా 2026 జూన్ నెలలో ప్రారంభించారు.
0: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 2 కింద పరిశ్రమల నేతృత్వంలోని ఛాలెంజ్ల కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు ఆహ్వానించింది. మీడియా వినోద రంగంలోని సృష్టికర్తలను గుర్తించడం, ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి ప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీ లక్ష్యం. రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్లో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానాతో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూనే జనాభా ప్రతిపదికన ఎస్సీలకు రాజకీయ ఇతర రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రోజుకు 9 టీఎంసీల నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం మోటార్లు

0: చేయకుండా రైతులు నష్టపరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కరీంనగర్లోని లోవర్ మానేరు డ్యాం నీటి పరిస్థితిని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నల్గొండ జిల్లాలో ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్నందువల్ల తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 11 పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామదాస్ చెప్పారు. శిక్షణ కోసం అర్హులైన కరాటే, కుంఫు, జుడో, కళ్లరిపట్టు నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను గడువులోగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. యూనిఫామ్ల కుట్టే ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 2040 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడంతో పాటు చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామిని పంపనుందని ప్రముఖ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వెల్లడించారు. హైదరాబాద్ ఐఐటీలో నిర్వహించిన ఎక్స్ట్రా మ్యూరల్ లెక్చర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో ఈరోజు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026ను కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొప్పించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణి కేటాయించామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, 1:21 దాటి 4 సెకండ్లు అయిపోయింది. మేడం గారు, మేమందరం షో టైంకి రెడీ అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైం కార్యక్రమంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు 0402324082, 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. ఎంత సులువు కదా? కాకపోతే ఏంటంటే, పంపించిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పంపించకండి. మీరు మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ పేరు, మీ ఆన్సర్ కిందకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి పంపించండి, తప్పకుండా మీ పేరు చదివే ప్రయత్నం నేను చేస్తాను. మరి షో టైం ప్రారంభం చేసుకుందాం. విత్ ఇన్ నో టైం షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక తెలుగు సినిమాకి మనం రైల్వే స్టేషన్స్కి వెళ్తున్నప్పుడు మన సామాన్లు, లగేజ్ని క్లాక్ రూమ్లో పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు మనకి ఒక కూపన్ ఇస్తారు, అంటే లగేజ్ కూపన్ నెంబర్ ఇస్తూ ఉంటారు. 2, 3, 4 ఇట్లా నెంబర్లు ఇస్తూ ఉంటారు కదా. సో ఇదంతా ఎందుకు మేడం అంటారా? మరి ప్రశ్న అక్కడే ఉంది. ఒక తెలుగు సినిమాకి రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారట, కానీ వేరే పేరును పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. మరి అదేమో సూపర్ హిట్ అయిన సినిమా, ఆ సినిమా పేరు ఏంటి? కష్టమైన ప్రశ్న అడిగేశానా? ప్రశ్న మరొకసారి. రైల్వే లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361, 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారట, ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అదే ఆన్సరు, అదన్నమాట ఆన్సరు. అదేంటి అంటారా? ఏంటి మేడం ఇంత తిక్కుమక పెట్టి ప్రశ్న అడిగారు అని చాలామంది శ్రోతలు పంపించారు. మీకు ఎంత పెద్ద క్లూ ఇచ్చానో తెలుసా? క్షణక్షణం చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఆన్సర్ అదేనండి, సినిమా పేరు క్షణక్షణం. సో తెలుగు సినిమాకి రైల్వే క్లాక్ రూమ్లో ఇస్తారు లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ అనుకున్నారు, కానీ వేరే పేరు పెట్టారని చెప్పాను కదా. ఆ పేరేంటంటే క్షణక్షణం. ఈ సినిమాకి అలా అనుకున్నారనమాట, లగేజ్ కూపన్ నెంబర్ 24 లేదా 361 అనే టైటిల్ పెడదామని. కానీ కథకి సంబంధించి కోటి రూపాయల బ్యాగ్ని లగేజ్ రూమ్లో దాస్తారు, మీకు సినిమా గుర్తుంటే. రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో ఉంచుతారు కదా, అందుకే నంబర్ 24 లేదా 361 అనుకున్నారట అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు. కానీ ఆ తర్వాత అది నచ్చక 24 లేదా 48 గంటలు అనే టైటిల్ని కూడా అనుకున్నారట. అది కూడా నచ్చక చివరికి క్షణక్షణం అనే పేరు పెట్టారు. అదేమో సూపర్ హిట్ అయిందనమాట. ఇది ఈరోజు షో టైంలో ప్రశ్న మరియు జవాబు. చాలామంది శ్రోతలు పాపం కూలీ నెంబర్ 1 అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే షో టైంలో మొదటిగా ఈ ప్రశ్న అడిగానమాట. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు పానుగంటి రవి, గౌడ్ బీహెచ్ఎల్ నుండి, కిట్టు కాంచన కీసర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్, దివాకర్ ఉమ్మడి నుండి, కృష్ణ బాలనగర్ నుండి, సుజాత శ్రీనివాస్ జయన్పల్లి బీబీనగర్ నుండి, రంగా హైదరాబాద్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, రమణి సుబ్బారావు గారు సైనిక్పురి నుండి, అంజనా మురళీధర్ కొండాపూర్, ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, శేషు కూకట్పల్లి, జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, శాలిని యశస్వి మేడిపల్లి నుండి, వీరు సరైన సమాధానాలు గెస్ట్ చేసి తొందరగా పంపించారు. చాలా మంది కొత్త శ్రోతలు ఈరోజు మనకి షో టైంలో పాల్గొంటున్నారు. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే, మరి వెయిట్ చేయండి, ప్రశ్న అడుగుతాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైంలో తర్వాత ప్రశ్న. నాకు తెలుసు ఈ ప్రశ్న చాలా సులువైంది, మీరందరూ సరైన సమాధానం చెప్పేస్తారు. ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, ఏ దక్షిణ భారత నటి తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? మీకు తెలిస్తే 0402324285 ఈ నంబర్కు సందేశం పంపించండి.

మరణ మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు సంగీతం మైస్ట్రో ఇళయరాజా. మరి నేను అడిగాను, దక్షిణ భారత ఏ దక్షిణ భారత నటి మొదటిసారిగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఏంటో? ఈరోజు శ్రోతలు కొంచెం నెమ్మదించినట్టున్నారు, ఎందుకంటే చాలామంది తప్పు సమాధానం పంపించారు. ప్రశ్న జాగ్రత్తగా వినాలి మరి, అందుకే నా పేరు చదవలేదు అని మీరు పంపించే కన్నా ప్రశ్న బాగా శ్రద్ధగా వింటే మీరు సమాధానం పంపిస్తారు. సరైన సమాధానం ఏంటంటే, అసలు ముందు చాలామంది శ్రోతలు భానుమతి రామకృష్ణ గారని సందేశం పంపించారు, కానీ కాదు, బి సరోజాదేవి గారు వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మనం షో టైంలో ప్రశ్న అడగడం జరిగింది. బి సరోజాదేవి గారు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదన్నమాట సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు చాలా తక్కువ మంది పంపించారు, ఏంటో నాకు ఎక్కువ శ్రమ పెట్టకుండా ఇట్లా తక్కువ సమాధానాలు పంపిస్తున్నారా ఏంటో అనిపిస్తోంది. పద్మావతి, శిల్ప ప్రసాద్, చెంచల్గూడ నుండి జయలక్ష్మి, కర్తపాద నుండి అప్పలరాజ్ గారి పడి నుండి, పంతాడు శ్రీనివాస్ గారు మోరుపల్ల నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, హర్షిని ఆదిలాబాద్, రంగా హైదరాబాద్ నుండి, అపర్ణ గారు బెంగళూరు నుండి, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం పంపించారు, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, దివాకర్ ఉమ్మడి నుండి. నేను సమాధానం చెప్పాక మీరు సమాధానం పంపిస్తే నేను పేర్లు చదవనమాట. ఇది షో టైంలో రెండవ ప్రశ్న మరియు సమాధానం. మరి షో టైంలో మూడవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్నే. ఈరోజు మూడు సినిమా ప్రశ్నలు ఒక జనరల్ ప్రశ్నతో నేను మీ దగ్గరికి వచ్చానమాట. మరి ప్రశ్న ఏంటంటే, ఇది జాగ్రత్తగా వినండి, దీనికైనా మీరు బాగా రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. శివ సినిమా అందరికీ గుర్తునే ఉంటుంది, తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. శివ సినిమాకి ఆయన సంభాషణలు రాశారు తనికెళ్ళ భరణి గారు. అయితే శివ సినిమాకి సంబంధించి ఈ ప్రశ్న అన్నమాట. ప్రశ్న ఏంటంటే, నాగార్జున గారు శివ సినిమాలో కాలేజీలో చాలామంది స్నేహితులతో తిరుగుతూ ఉంటారు కదా, అలాగా స్నేహితులతో తిరిగే స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు అంటే ఒక యువకుడు ఆ తర్వాత ఒక పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. అయితే తేజ గారు మాత్రం కాదు, తేజ గారు అనుకొని తేజ గారు పంపించద్దు, తేజ గారు కాదు, చాలా పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యారు. మరి క్లూ ఇవ్వమంటే ఒక చిన్న క్లూ ఇస్తాను, ఆయన పేరు ఒక క్షేత్రం పేరు. మరి ఎంతకీ ఎవరు ఆ యువకుడు? మీరు గుర్తుపడితే 04023248052 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవికం ఆలపించిన పాట విన్నారు. సంగీతం మేస్ట్రో ఇళయరాజా. మరి ఈ సినిమా కొంచెం ఈ ప్రశ్నకి తడబడతారేమో అని నేను అనుకున్నాను, కానీ వీబీ శ్రోతలు లేదు నా ప్రతాపం చూపిస్తామంటూ బోలెడని సందేశాలు పంపించారు. చాలా మంది సరిగ్గా గెస్ట్ చేశారు. కాస్త తడబడతారని నేను అనుకున్నాను. ప్రశ్న ఏంటంటే, శివ సినిమాలో స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడు, ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ అయ్యారు. తేజ కాదు, సుబ్బలేక సుధాకర్ కాదు, ఆ డైరెక్టర్ పేరేంటి అని అడిగాను. క్లూ కూడా ఇచ్చాను కాబట్టి చాలా మంది గుర్తుపట్టారేమో అనుకున్నాను. క్లూ ఏమి ఇచ్చానంటే, ఆయన పేరు ఒక క్షేత్రం పేరు అని చెప్పాను. సరైన సమాధానం ఏంటంటే, పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు ఈ శివ సినిమాలో, మనం ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తే, స్టూడెంట్స్ గ్యాంగ్లో ఒక కుర్రాడుగా కనిపిస్తారనమాట. అది ప్రశ్న మరియు సమాధానం. చాలా మంది సరిగ్గా గెస్ట్ చేసి మనకి పంపించారు. వాళ్లలో మధుకర్ నందిపేట నుండి, కర్ణాటి దయానంద్ శివనగర్ వరంగల్ నుండి, అరుణ రాజేందర్ జిబ్లక్పల్లి నుండి, నార్కెట్పల్లి నుండి పున్న వెంకటేశం హేమలత, హర్షిణి ఆదిలాబాద్ నుండి, అరుణ్ ఆదిలాబాద్ నుండి, అప్పలరాజ్ గారు పేడ నుండి, యలగందుల మార్కండేయ బుధాన్ పోచంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్ణం నుండి, మురళీ రాధాకృష్ణమ్మ దేవనూరు చిన్నంపల్లి నుండి పంపించారు, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, అంబదాస్ గారు పెదంబర్పేట్, మురహరి యశోద నిజామాబాద్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు గెస్ట్ చేసి మనకి పంపించారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది కాస్త సరదాగా మనం ఎప్పుడు జనరల్గా అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, రోజు మనం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటూ ఉంటాం కదా, ఫిట్గా ఉండడానికి బోలెడని ఎక్సర్సైజెస్ చేస్తాము, మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ మానసికంగా ఫిట్గా ఉండాలంటే ఏం చేస్తారు? మీరు మానసికంగా ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారు? మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్రం ఏంటో నాకు 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యూనిట్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. అబ్బో, చాలా చాలా చాలా చాలా మంది శ్రోతలు స్పందించారు, పోలిడిని మెసేజెస్ వచ్చాయి. మీ ఎమోషనల్ ఫిట్నెస్ మంత్రం ఏంటి అని నేను అడిగాను. చాలా మంది సందేశాలు పంపించారు. కర్ణాటి దయానంద్ వరంగల్ నుండి నేను మెడిటేషన్ చేస్తానంటున్నారు. అలాగే నర్సంపేట్ నుండి అర్చన రాశారు, నేను యోగా చేస్తాను, అదే నా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర. మంచి పాటలు వింటానంటున్నారు. చింత శ్రీనివాస్ గారు షాపల్లి నుండి రోజు యోగా వాకింగ్ చేస్తానంటున్నారు. రాగి శంకర్ భీమ్గల్ నుండి మరి బాలకృష్ణ గారు మంచి సంగీతం వింటానండి అంటున్నారు. వా, ఇక తోట సంతోష్ పుతంగల్ నుండి రాశారు, యోగా చేస్తానండి, ఎలాంటి ఎమోషనల్ వీక్నెస్ ఉన్నా నా ఫిట్నెస్ మంత్ర అదే అంటున్నారు. వీలున్నంత వరకు సకారాత్మక ధోరణి మనిషికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, అలాగే ఉంటానంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, సూపర్ మేడం. అక్కినేని కృష్ణకుమార్ గారి పాటలు వింటానండి, నాకు చాలా ఇష్టం, మనసు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు. రవి మాధవి స్నిగ్ధ మల్కాజ్గిరి నుండి మరి మీ వేమ నరసింహరావు గారు రాశారు, మంచి పాటలు వింటాను, వివిధ భారతి వింటే నాకు ఎంత హాయిగా ఉంటుంది అంటున్నారు. మరి కళ్యాణాచారి గారు ఏంటంటున్నారు, ఆయన కూడా అదే అంటున్నారు, వివిధ భారతి వింటాను అంటున్నారు. నాగర్ కర్నూలు నుండి నేర్నూరు కళ్యాణాచారి గారు, మరి యోగా ధ్యానం నడక ఇవే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి మురహరి యశోద. నార్కెట్పల్లి నిమ్మాని మండడం నుండి పున్నా వెంకటేశం హేమలత. నేను మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో మెడిటేషన్ చేసుకుంటాను, ఎలాంటి ఆలోచన నా మనసుకు చేరకుండా చూసుకుంటానంటున్నారు. సూపర్ అండి. ఇక బుజ్జి హుడాకాని నుండి రాస్తున్నారు, మంచి డివోషనల్ సాంగ్స్ వింటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. వివిధ భారతి పాటలు వింటామంటున్నారు. లతా పోచారం నుండి, ప్రగతి నగర్ హైదరాబాద్ నుండి, రోజు యోగా మంచి ఫలితం ఇస్తుంది, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలామంది శ్రోతలు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, వివిధ భారతి వింటాము, అదే మాకు మా ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఆదిలాబాద్ రామ్నగర్ నుండి పోలేపల్లి అరుణ్. అలాగే మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి, నేను కూడా మంచి పాటలు వింటాను, నమస్కారం పద్మిని గారు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకి రాశారు. దేవనూరు మజరా చిన్నంపల్లి నుండి రాశారు, ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా ఉండటమే నా ఫిట్నెస్ మంత్ర, సంతోషంగా ఉంటానంటున్నారు. మురళీ రాధాకృష్ణయ్య గారు, రాధమ్మ గారు చాలా సంతోషం, యోగా చేస్తామంటున్నారు. ఋషికిరి బాలరాజ్ గారు, చాలామంది అయితే మంచి పాటలు వింటామంటున్నారు. అపర్ణ బెంగళూరు నుండి, మంచి మ్యాగజైన్స్ చదువుతాం మేడం అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ నుండి, సంతోషంగా ఉండడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. సీతారాం భాగ్ హైదరాబాద్ నుండి, అరవిందాచారి లావణ్య గారు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, దేనికి టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాము, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రమణి సుబ్బారావు గారు హైదరాబాద్ నుండి, డైలీ వాకింగ్ చేస్తాను, యోగా నలుగురితో సంతోషంగా ఉంటాను, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర అంటున్నారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, మాట్లాడదాం, చెప్తాను ఈ పాట తర్వాత.

0: ఇంకా చాలా మంది శ్రోతలు తన ఫిట్నెస్ మంత్ర, ఎమోషనల్ ఫిట్నెస్ మంత్ర పంపించారు. మనకి మధుకర్ గారు నందిపేట నుంచి పంపించారు, వివిధ భారతిలో వచ్చే క్షేత్రదర్శిని వింటూ నేను నాకు అది చాలా బాగుంటుంది, ఈ రోజంతా నేను ఉత్సాహంగా ఉంటానంటున్నారు. మరి మనకు ఇంకొక సందేశం పంపించారు, 45 ఏళ్ళుగా నేను రోజు వీబి వింటానమ్మా, నాకు అదే చాలా నాకు ఎమోషనల్గా నన్ను ఫిట్గా ఉంచుతుంది అంటున్నారు. మనకి సందేశం పంపించినారు నాగరాజ్ నావతి ఫ్రమ్ సైనిక్పురి నుండి పంపించారు. మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి వారు భార్యతో కలిసి రోజు వాకింగ్ చేస్తారట, అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. మేము రోజు యోగా వాకింగ్ చేస్తాము అంటున్నారు జక్రాంపల్లి నుండి అరుణ రాజేందర్. పాలంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల నుండి పంపించారు, వాకింగ్ చేస్తాను యోగా చేస్తాను అదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఇంకా హంపాపురం చిరంజీవి నాగకృష్ణ రాశారు, నడవడం నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. చాలా మంది శ్రోతలు వివిధ భారతి పాటలు వింటాము, అదే మాకు ఎంతో హాయిగా ఉంటుంది అంటున్నారు. అప్పలరాజు గారు పెడల నుండి రాశారు ఏంటంటే, ఇళయరాజా గారి పాటలు వింటాను నాకు అది బాగుంటుంది అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు సముద్ర ఆహారం అరగంట వ్యాయామం ఇదే నా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే బుక్స్ చదువుతాను యోగా చేస్తానంటున్నారు డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. ఇంకా చాలా మంది వాకింగ్ చేస్తామంటున్నారు, వివిధ భారతి ప్రోగ్రామ్స్ వింటామండి అంటున్నారు. జ్ఞానేశ్వర్ ప్రవీణ సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుండి, రోజు పండ్లు తింటాము ఆరోగ్యంగా ఉంటాము అదే మా ఫిట్నెస్ మంత్ర అంటున్నారు. ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మీ పేర్లు చదివినా చదవకపోయినా రోజు ఇలాగే ఎంత ఉత్సాహంగా మా షో టైంలో పాల్గొనండి. బోలెడంత సరదా మంచి మంచి పాటలు వింటూ ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ముందుగా ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 232408052 232408053 2955592 ఈ నంబర్లకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్స్ మరొక్కసారి 0402324082 2324083 2955 0923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? చెప్తాను. నవంబర్ 26, 2008 రాత్రి, ఒక కాళ్ళరాత్రి, ముంబై నగరంలో జరిగింది ఈ సంఘటన. ఒక పక్క తుపాకీ శబ్దాలు, మరోపక్క బుల్లెట్ల వర్షం. అది ఒక కాళ్ళరాత్రి అని చెప్పాను కదా. ముంబై నగరంపై జరిగిన ఉగ్రదాడి, మృత్యువు భయపెడుతున్నా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎదుటివారి ప్రాణాల కోసం ధైర్యంగా నిలబడి కాపాడిన ఒక రియల్ సోల్జర్ ఆవిడ. కానీ ఆమె ధరించింది ఆర్మీ యూనిఫామ్ కాదు, ఖాకీ కానే కాదు, తెల్లటి నర్స్ యూనిఫామ్. వీర వనితగా, ఒక ధైర్యశాలిగా ప్రాణాలు కాపాడిన షీరో ఆవిడే. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే వారే.

నల్ల నల్ల కాటుక పెట్టి మమ్ముదయ సూడగ వచ్చే గంగోరను కాక.

పుష్ప 2 చిత్రానికి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన చంద్రబోస్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. బోలెడని విషయాలున్నాయి. అసలు ఎందుకు ఈరోజు దేశమంతా ఆవిడ గురించి మాట్లాడుకుంటోంది? మీరు గమనిస్తే చాలా మటుకు ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా విషయాలు ఆవిడ గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు. దాని వెనుక కూడా చాలా విషయాలున్నాయి. ముంబై నగరంలో ఉన్న ఒక హాస్పిటల్లో జరిగిన నిజమైన సంఘటన ఇది. ఎప్పట్లాగానే ఆవిడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగానే ఆ రోజు రాత్రి కూడా నైట్ డ్యూటీలో డ్యూటీకి రిపోర్ట్ చేశారు నర్స్ అంజలి కుల్తే గారు. అయితే డ్యూటీ ఏమో ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెల, ఒక్కొక్క వార్డులో పడుతుందట. ఆ రోజు ఆవిడికి నవంబర్ 26, 2008 ఆ రోజు ఆవిడ నైట్ డ్యూటీ ప్రసవ వార్డులో పడింది. ప్రసవ వార్డులో రిపోర్ట్ చేశారు అంజలి. అంతా బాగానే ఉంది, పేషెంట్స్ అందరినీ టేకింగ్ ఓవర్, హ్యాండింగ్ ఓవర్ చేసుకుంటున్నారు. సడన్గా తుపాకీ శబ్దాలు, బుల్లెట్ల వర్షం. అప్పటికే హాస్పిటల్ ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ నేలకొరిగిపోయారు. ఇదంతా గమనించారు అంజలి కుల్తే. కిటికీలోంచి చూశారు. ఉగ్రవాదుల ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. ఏం జరిగింది, ఆ తర్వాత అంజలి కుల్తే ఏం చేశారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోట్ చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం విజయ బల్గేరియన్, రచన పూర్ణాచారి. శక్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో 2:29 దాటి 29 సెకండ్లు. ఈరోజు శక్తిశీలిలో స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆవిడ హాస్పిటల్లో నైట్ డ్యూటీ, ప్రెగ్నెన్సీ వార్డులో, ప్రసవ వార్డులో రిపోర్ట్ చేశారు. బుల్లెట్ల వర్షం వినిపించింది, ఉగ్రవాదులు ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబట్టారు, తర్వాత ఏం జరిగింది చెప్తానన్నాను కదా, ఆ శబ్దాలు విన్న అంజలి గారికి ప్రమాదం ఎంత దగ్గరలో ఉందో అర్థమైంది. ఆ సమయంలో 20 మంది గర్భిణీ స్త్రీలు ఆ ప్రసవ వార్డులో ఉన్నారు. ఊహించండి, 20 మంది గర్భిణీ స్త్రీలు, వాళ్ల పొట్టలో ఉన్న చిన్న పసికందులు. ఆమె భయంతో వణికిపోలేదు, అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు అంజలి కుల్తే. వాడుకున్న భారీ ఐరన్ తలుపులను లోపల నుండి లాక్ చేసేశారు. మరి ఎలా తరలించారో తెలియదు కానీ అతి వేగంగా, అతి కష్టంగా గర్భిణీ స్త్రీలను, వారి సహాయకులను అక్కడ దగ్గరలో ఉన్న, అంటే హాస్పిటల్లోనే ఎవరికీ కనిపించకుండా ఒక పక్కగా ఉన్న ఒక చిన్న ప్యాంట్రీ రూమ్లోకి, వాష్రూమ్లోకి చేర్చేశారు. అమ్మయ్యా అనుకున్నారు అందరూ. ఎవరు ఈ గర్భిణీ స్త్రీలు, మొత్తం ఆ స్టాఫ్ నర్స్ అంజలి గారు, వారందరూ. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. అమ్మయ్య అనుకున్నారు కానీ అది క్షణం పాటలోనే మరో రకంగా మారిపోయింది. ఏం జరిగింది చెప్తాను ఈ పాట తర్వాత.

కోరి చిత్రానికి చిన్నయ్య కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 37 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ప్రసవ్ వార్డులోంచి 20 మంది గర్భస్త్రీలందరినీ ఒక చిన్న పాంట్రీ రూమ్లోకి తీసుకెళ్లారు. అతి కష్టం మీద అమ్మాయి అనుకున్నారు అందరూ, ఊపిరి పీల్చుకున్నారు. వార్డులో లైట్లన్నీ ఆర్పేసి నిశ్శబ్దంగా ఉండమన్నారు అంజలి గారు అందరినీ. అక్కడ వచ్చే ఏ చిన్న శబ్దమైనా బయటికి వినిపిస్తుంది కాబట్టి మొత్తం అందరూ కామైపోయారు. 20 మంది తల్లుల ప్రాణానికి ప్రమాదం ఒక చిన్న శబ్దమైనా సరే. అలాంటి సమయంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎక్కువైంది. నొప్పులు, ఫుల్ టర్మ్ లేబర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. బయట ఉగ్రవాదులు విసిరే గ్రానైట్ల పేలుళ్ళు, లోపల ఆ తల్లి ప్రసవ వేదన. అంజలి గారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చీకట్లో ఆ తల్లిని, గర్భిణీ అయిన ఆ తల్లిని, ప్రసవ వేదన పడుతున్న ఆ తల్లిని లేబర్ రూమ్లోకి తీసుకెళ్లి అతి కష్టంగా, ఎంత కష్టంగా తీసుకెళ్లారో ఊహించండి. చుట్టూ చిమ్మ చీకటి, ఒక పక్క గ్రనేడ్ల మూత, ఒక పక్క ఏమో తల్లి ప్రసవ వేదన. ఎంత నిబ్బరంగా ఉంటుంటారు అంజలి గారు. అసలు ఆ సన్నివేశాన్ని నేను ఊహించుకుంటే అమ్మో అని అనిపిస్తోంది నాకు మీకు చెప్తూ ఉంటే. అలాంటి సమయంలో వారు లేబర్ రూమ్కి తీసుకెళ్ళి కాన్పు చేసి పసిపాపకి జన్మనిచ్చారు ఆ తల్లి. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మేయర్ ఆఫ్ కంచరపాలెం చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:42 దాటి 30 సెకండ్లు. మరి ఇందాకల నుంచి చెప్పుకుంటున్నాం అంజలి కుల్తే, స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గురించి. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తాం, కానీ నిజ జీవితంలో పేలుళ్ల మధ్య ఎంతో సమయస్ఫూర్తితో ధైర్య సాహసాలతో తన వృత్తి ధర్మం నిర్వహించారు శ్రీమతి అంజలి. చావు నీడలుముకున్న రాత్రి ఒక కొత్త ప్రాణం భూమిపైకి వచ్చింది. ఆ అమ్మాయికి పేరేం పెట్టారో తెలుసా? గోలీ అని పేరు పెట్టారు. ఎందుకంటే చుట్టూ పేలుళ్ళు, తుపాకీ గుళ్ళ వర్షం మధ్యలో ఈ ఆ ప్రాణం భూమి మీదకి వచ్చిందని ఆ పాపాయికి గోలీ అని పేరు పెట్టారట. ఉగ్రవాదులు ఆ తలుపులను దాటి లోపలికి రాలేకపోయారు. అంజలి గారి ధైర్యం ఆ రాత్రి 20 మంది తల్లులను, వారి బిడ్డల ప్రాణాలను కాపాడింది.

ఇంజిన్ చిత్రానికి శృతి రంజని ఆలపించిన పాట విన్నారు. రచన కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సంగీతం ఎస్ఎస్ తమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దాడి ముగిసిన తర్వాత కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లారు. బోన్లో నిలబడి ఉగ్ర దాడికి మూల కారణమైన వ్యక్తిని గుర్తించి చూపించి మరీ సాక్ష్యం చెప్పారు. తన వృత్తిని దైవంగా తలిచే అంజలి నర్స్ యూనిఫామ్లోనే కోర్టుకు హాజరై వృత్తి పట్ల, దేశం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఉగ్రదాడిలో ఆమె అత్యంత కీలకమైన సాక్షిగా నిలబడి కీలక ఉగ్రవాదిని ఆ కోర్టులో ధైర్యంగా గుర్తించి అతడికి శిక్ష పడేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు శ్రీమతి అంజలి కుల్తే. ఆవిడ కదా అసలైన ధీసాలి, షీరో. ఏమంటారు మీరు?

వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు మన బ్యాలెన్స్, మన సమన్వయాన్ని మనం కోల్పోకుండా వెంటనే నిర్భయంగా స్పందించి ఆపద నుండి బయటపడాలి అనే గొప్ప సందేశాన్నిచ్చారు శ్రీమతి అంజలి. ఇటీవలే ఈ కథ భారత్ భాగ్య విధాత అనే సినిమాగా కూడా వచ్చింది. తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి 20 మంది గర్భిణీ స్త్రీలను, వారి కడుపులో పసి ప్రాణాలను కాపాడిన వీరవనిత శక్తిశీలి స్టాఫ్ నర్స్ అంజలి కుల్తే గారు. ఎందరికో స్ఫూర్తిదాతగా, ప్రాణదాతగా నిలిచిన అంజలి కుల్తే గారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పవిత్ర బంధం చిత్రం నుండి కేజేఎస్ దాస్ గారు ఆల్పించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఇలాంటి ఎన్నో ఉమెన్ అచీవర్ స్టోరీస్, ఎందరో మహిళా మండల గురించి ప్రతిరోజు 2:15 నుండి 3 వరకు శక్తిశీలి కార్యక్రమంలో రోజు వినొచ్చు. మీరు చేయాల్సిందల్లా ట్యూన్ చేసి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది ఇవాళ శక్తిశీలి. స్టూడియో క్లబ్ సమయం 2:59 దాటి 11 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు ఇప్పుడు వింటారు శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పెళ్లి సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలం రెంజర్ల గ్రామం నుండి ఓంకార్, నిర్మల, లలిత, విఘ్నాథ్, విఘ్నత, రవి, వినోద్, రమ్యశ్రీ, అద్వైత్ వీరందరి కోరికపై పెళ్లి సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాము.

0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
1: శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట అవునన్నా కాదన్నా సినిమా నుండి మాకోసం పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్ వీరందరి కోరికపై అవునన్నా కాదన్నా సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదూ.
1: అసలు నువ్వు అంటే నేను వచ్చేదాన్ని కాదు.
0: అయితే బయలుదేరు.
1: వెళ్తున్నాను.
0: ఎల్లు.
1: అయ్యోరామా, వెళ్తున్నాను కదా. ఏంటి నన్ను అడక్కి డప్పేస్తున్నావు?
0: లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు.
1: ఇదిగో నువ్వు ఇట చేసావంటే నేను అసలు వెళ్ళను.
0: వెళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా.
1: ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను.
0: సరే వెళ్ళు.
1: వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు?
2: నడుమే ఉయ్యాలా?

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలు కృగమణిక. ఈరోజు సాయంత్రం 6:34 తీజా హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తుంటాం. దీనికి కారణాలు, సమస్యను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట నీటి సిద్ధార్థ సినిమా నుండి. మాకోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి దాసిరామ చంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరంతా కోరుతున్నారు నీటి సిద్ధార్థ సినిమా నుండి. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకానగరి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.8

రహస్యమయ మరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాల్లో వింటున్న కార్యక్రమం శ్రోతలు తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కెప్టెన్ కృష్ణ సినిమా నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు కెప్టెన్ కృష్ణ సినిమా నుండి. మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తూ ఉంటాం. దీనికి కారణాలు, సమస్యలను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతవరకు మీరు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు మృదు మధుర గీతాలు, లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాము

0: 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విరుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, Mudra, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ముఖాన మొటిమల
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలింత వరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. కార్యక్రమంలో ముందుగా గజనీ సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి యువసేన సినిమా నుండి ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా వినండి మెరుపు కళ్ళలు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజన్ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

సమగ్రమవుతాయని, 2028 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అలాగే రక్షణ శాఖ భూసేకరణ సమస్యల పరిష్కారం కాగానే ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, ఇది రాష్ట రవాణా అనుసంధానతను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గోదావరి ఖనిలో జరిగిన బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల సంఖ్య గతంలో 1.2 లక్షలుండగా ప్రస్తుతం 35 వేలకు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అంతర్గత కలహాల వల్ల కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. సింగరేణి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కోల్ బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఈ సంస్థ అభివృద్ది పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోల్ ఇండియా 2లో 2,60,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇండియాలో సింగరేణిలో కొత్త గన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మణుగూరు గని 3 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులు త్వరలో శుభవార్త వింటారని మంత్రి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా ఉద్యోగాలు కోల్పోతామన్న భయాన్ని అధిగమించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్రలను గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పరం సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు 2026లో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సవాళ్ల నేపథ్యంలో కార్మిక హక్కులు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్దిపై అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 14 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ 3 రోజుల సదస్సు భవిష్యత్తు ఉపాధి రంగంపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో తెలంగాణ కృషి చేస్తోందని వివేక్ పేర్కొన్నారు. ఆగస్టు 4-5 తేదీలో హైదరాబాద్లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు కోసం భద్రత, రవాణా, వైద్య సేవల ఏర్పాట్ల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10:03 నుంచి 11 గంటల వరకు తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085252, 0402324085853, 0402955093. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సనత్ నగర్ నుంచి వర్చువల్ విధానంలో 668 కోట్ల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు ఈఎస్ఐ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేస్తాయని, లక్షలాది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.
రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ప్రత్యేక సంక్షిప్త సవరణ గడువును పొడిగించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని, కేవలం 21% మాత్రమే పూర్తయిందని ప్రభాకర్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేసేందుకు విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని, ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. డిజిటలైజేషన్ పనుల పెండింగ్ కారణంగా గడువు పొడిగించాలని రాష్ట ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరడంతో ఇంటింటి సర్వే ప్రక్రియ జులై 24 వరకు కొనసాగనుంది. ముసాయిదా జాబితాను జులై 31 విడుదల చేయనుండగా తుది జాబితా అక్టోబర్ 3 ప్రచురితమవుతుంది. రాష్ట్రంలో 30-35% వర్షపాత లోటుకుల కారణమైన ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కృష్ణా గోదావరి బేసిన్లతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అధికారులందరూ సమన్వయంతో రైతులకు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరుకు పంటల స్థానంలో తక్కువ కాలపరిమితి కలిగిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ఐఎండీ, ఐఐఎంఆర్, భూగర్భ జలవనరుల సంస్థల అధికారులు కోరారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నీరు లేక పంటలు పండించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలం 2026లో రైతులు 6 తడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 ఉచిత కోచింగ్ కోసం జులై 17 నుంచి ఆగస్టు 7, 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 150,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉన్న 150 మంది గ్రాడ్యుయేట్లను ఆగస్టు 16 నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం క్రీడాకారులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, కోచ్లలో ఆధునిక క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ ఆందోల్ జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిశాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్లోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। प्रशासनेन भारतं संयुक्त राज्ययोः मध्ये निष्पादितः व्यापक आर्थिक अथ व्यापार सन्धिः श्वः आरभ्य पूर्णतः क्रियान्वितो भविष्यति। ऐतिहासिकोऽयं व्यापारिक सन्धिः संयुक्त राज्यस्य विपण्यां भारतीय निर्याताय 99% शुल्करेखासु शून्य शुल्क प्रवेशं प्रदास्यति। अयम् आर्थिक विकासः द्वयोः राष्ट्रयोः सामरिक सहभागितां दृढं विधातुं सहैव परस्परं समृद्धिं प्रदातुं प्रतिबद्धतां प्रदर्शयति। भारतवर्षस्य सुविशालतमः सर्वोत्कृष्टश्च कला कौशलाधारितः वैश्विक तन्तुवाय महोत्सवः भारत टेक्स 2026 अद्य नवदेहल्याः भारतमण्डपस्य प्रेक्षागृहे सानन्दं समुपारब्धः। केन्द्रीय वस्त्र मंत्री पदं सुशोभयता गिरिराज सिंहेन अस्य राष्ट्रिय गौरव प्रतीकस्य कार्यक्रमस्य मंगलमयं उद्घाटनम् अकारि। प्रसारमाध्यमानां पुरतः हर्ष प्रफुल्लेन चेतसा भाषमाणः माननीय मंत्री प्रत्यपादयत् यत् भारत टेक्स मूलतः अस्माकं यशस्विनः प्रधानमन्त्रिणः मोदिनः सुदूरदृष्टेः साकारं रूपं वर्तते। तेन सविशेषं संसूचितं यत् एषः व्यापारिक उत्सवः सम्प्रति अन्ताराष्ट्रियं रूपं गृहीतवान् यत्र प्रतिवर्षं प्रदर्शिनां क्रेतृणां विक्रेतॄणाम् अथ कौतुकवतां दर्शकानां संख्यायां नूतन समृद्धिः समालोच्यते। मन्त्रिणा अग्रे सप्रमोदम् उक्तं यत् देशस्य सूक्ष्म लघु मध्यम उद्यमाः अथ नवोन्मेषिणः साहसिनः उद्यमिनः अपि अस्मिन् महोत्सवे स्वकीयं कौशलं प्रदर्शयितुं सोत्साहं भागं गृह्णन्ति। तेन सुस्पष्टं व्याहृतं यद् विदेशैः सह कृताः विविधाः मुक्त व्यापार सन्धयः अस्मदीयं वस्त्र उद्योग क्षेत्रं नितरां सफलीकुर्वन्ति, तस्मै नवीनां कान्तिं च प्रयच्छन्ति। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य बिहार ओडिशा राज्ययोः अतिवृष्टेः सुस्पष्टः पूर्वानुमान संकेतः प्रकटितः। ऋतु वैज्ञानिकैः इदमपि संसूचितं यत् ईदृशी एव जल संकट स्थितिः उत्तर पूर्व भारते छत्तीसगढ़ झारखंड पश्चिम बंगाल राज्येषु च श्वः यावत् अश्रान्तं प्रवर्तयिष्यते। अनेन सहैव पर्यावरणविद्भिः विशेषरूपेण व्याहृतं यत् अस्मात् दिनांकात् आरभ्य अस्य मासस्य ऊनत्रिंशत् दिनांकं यावत् हरियाणा चंडीगढ़ दिल्ली पंजाब पश्चिमोत्तर प्रदेशेष्वपि मंद मध्यम वृष्टिः वसुंधरां आच्छादयिष्यति, येन निदाघ तप्तानां जनपदानां कृते कश्चन अनिर्वचनीयः आह्लादः सम्प्राप्स्यते। फीफा विश्वचषक पादकन्दुक प्रतिस्पर्धायाः प्रथम उपान्त्य चरणस्य स्पर्धायाम् अद्य रात्रौ अमेरिका देशस्य टेक्सस राज्यस्य डलास क्रीडांगणे फ्रांस दलं स्पेन दलं सम्मुखीकरिष्यति। स्पर्धेयं भारतीय समयानुसारं मध्यरात्रौ 12:30 समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు వింటారు సమాచార దర్శినిలో సమాచారం. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వింటారు సమాచార దర్శనంలో సమాచారం. ఈ నెల 15న అనగా రేపు తెలంగాణ యూనివర్సిటీలో హెటిరో డ్రగ్స్ వాకిన్ ఇంటర్వ్యూలో తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో డ్రగ్స్ సహకారంతో జూలై 15, 2026 అనగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్న వాకిన్ ఇంటర్వ్యూల ప్రోచర్ను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఇలాంటి క్యాంపస్ నియామక కార్యక్రమాలు విశ్వవిద్యాలయ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ వాకిన్ ఇంటర్వ్యూలకు హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. బీఎస్సీ, బీకాం, బీఏ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఐటీఐ డిప్లొమా తదితర అర్హతలు కలిగిన 2024-26 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని విభాగాధిపతి డాక్టర్ బి సాయిల్ గారు తెలిపారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బి సాయిలు, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు గారు పాల్గొన్నారు. సమాచార దర్శిని విన్నారు.

0: ఇప్పుడు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: మనలో చాలా మందికి చాలా రకాల ఆశలు కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక పనిని మీరు ప్రారంభిస్తే దాన్ని వాయిదా వేయకూడదు. వాయిదా వేశారంటే ఇంక మీరు పని కాదు. ఈ వాయిదా వేయద్దు అని అనుకుంటాం, కానీ చాలాసార్లు పనులను వాయిదా వేస్తాం. మరి ఈ వాయిదా వేయడం వల్ల ఎంత నష్టము, అట్లాగే వాయిదా వేయకపోతే ఎంత లాభము మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం
3: డాక్టర్ గారు. చాలామంది విద్యార్థులు కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ బిజినెస్లో కానీ చాలామంది చాలా విధాలుగా సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. ఏదో కారణం వల్ల రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని వాయిదా వేస్తూనే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు?
4: ఇది నిజంగా చాలా ముఖ్యమైన టాపిక్, మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్. ఇది నేను ఎప్పటిలాగే ఒక స్టోరీ రూపంలో, ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. కొన్ని రోజుల ముందట రఘు అనే అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు క్లినిక్కి. మా అబ్బాయికి డిప్రెషన్ ఉంది, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు, అప్పటి నుంచి ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు, రూమ్లోనే ఎప్పుడు ఉంటున్నాడు, సరిగ్గా నిద్రపోతున్నాడో లేదో తెలియదు, ఆకలిని సరిగ్గా చెప్పట్లేదు అని తీసుకొచ్చారన్నమాట. కౌన్సిలింగ్లో మనకేం ఏర్పడిందంటే, రఘు యాక్చువల్గా తెలివైన అబ్బాయి, మంచి అబ్బాయి, కానీ ఎందుకో కొంచెం లేజినెస్, ఆల్సీపన్, ఇంగ్లీష్లో ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాడు, వాయిదా వేస్తూ ఉంటాడనమాట. ఈ ప్యాటర్న్ ఎట్లా రఘు చెప్పడం జరిగిందంటే, ప్రతిరోజు ఎగ్జామ్కి ఒక నెల రోజులు ఉన్నా ఎప్పుడూ కూర్చొని రఘు పుస్తకం ఓపెన్ చేసేవాడంట. చేయంగానే, అబ్బా ఇప్పుడు మనం చదవడానికి కూర్చుంటున్నాం, రోజంతా చదువుతాం, సరే ఒక 10 నిమిషాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసి కొంచెం మోటివేట్ అవుతాను, 2-3 మోటివేషన్ వీడియోలు కూడా సరదాగా చూసేసి అప్పుడు మైండ్ కిక్ స్టార్ట్ అవుతుంది అని కూర్చునేవాడంట. ఆ 10 నిమిషాలు కూడా ఎప్పుడు ఒక గంట అయ్యేది. ఆ గంట తర్వాత అబ్బా కొంచెం ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్ దాకా వెళ్ళి ఒక యాపిల్, ఒక చిన్న జ్యూస్ అట్లా తాగి, సరే ఇప్పుడు తిన్న తర్వాత ఒక కొంచెం ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే తర్వాత ఫ్రెష్ అయిపోయి పర్ఫెక్ట్గా డైజెషన్ కూడా అయిపోతుంది, ఒక 10 నిమిషాలు నిద్రపోదాం అట్లా అనుకొని ఒక గంట సేపు నిద్రపోవడం. తర్వాత ఇంకా టెన్షన్తో లేచి, అరే రే బాగా స్ట్రెస్ అయిపోయింది, రోజంతా అయిపోతుంది, ఇంత స్ట్రెస్లో చదవలేమని చెప్పి, సరే ఇంకొక 10 నిమిషాలు ఏదైనా మోటివేషన్ వీడియో చూస్తాను, ఆ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో మెసేజ్లు పొద్దున్నే చూడలేదు అని అట్లా రోజంతా రాత్రిదాకా ఏదో ఒక విధంగా టైం వేస్ట్ చేస్తూ, వాయిదా వేస్తూ ప్రతిరోజు రాత్రికి అమ్మా నాన్న దగ్గర, అమ్మా నాకు భయం వేస్తుంది, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతానేమో అని ఏడుస్తూ చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. అమ్మా నాన్నకు అర్థమయ్యేది కాదు, ఏంటి తెలివైనోడు కదా, నువ్వేం కాదురా అని చెప్పి ఓదారుస్తూ మోటివేట్ చేస్తూ, సరే నువ్వు అంత టెన్షన్ పడుకు, ఈరోజు రాత్రికి పడుకో, రేపు పొద్దునుంచి స్టార్ట్ చేద్దు అని వాళ్ళు కొంచెం రీఎష్యూరెన్స్ సపోర్ట్ ఇస్తూ, ఇట్లా రోజులు గడిచి, వారాలు తర్వాత నెల కాస్త గడిచి, ఎగ్జామ్ రోజుకు వచ్చేటప్పటికి రఘు తన తెలివితేటలున్నా, ఎగ్జామ్ని మంచిగా రాయగలిగినా, ఈ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల, ఈ వాయిదా వేయడం, ఈ డిస్ట్రాక్షన్స్, ఈ పబ్జీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ డిస్ట్రాక్షన్స్ ఈ జనరేషన్కి పెరిగిపోవడం వల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన రఘు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, తన ఎక్స్పెక్టేషన్స్, తన పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవడం వల్ల ఇప్పుడు డిప్రెస్డ్గా ఫీల్ అవుతూ నా దగ్గరికి వచ్చాడనమాట. సో ఇది చాలామంది నేను చెప్తుండగా రిలేట్ చేసుకుని ఉంటారు వాళ్ళ వాళ్ళ లైఫ్స్లో, ఎస్పెషలీ స్టూడెంట్స్, ఈ జనరేషన్ స్టూడెంట్స్ నేను చెప్తుంది బాగా రిలేట్ చేస్తూ ఉంటారు. ఈ వాయిదా వేయడం అనేది అంత ముఖ్యమైన విషయం.
3: చిన్న విరామం.
1: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
2: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
1: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రటరీ, సిఎంసి వేలూరు.
2: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులు వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి
1: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రటరీ, సిఎంసి వేలూరు.
2: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
1: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
3: బాగుంది డాక్టర్ గారు. రఘు స్టోరీ వింటుంటే చాలా మంది నా కళ్ళ ముందు కనబడుతున్నారు, అట్లాగే అందులో నేను కూడా ఒకరినే అనిపిస్తూ ఉంది. చాలాసార్లు నేను కూడా ఇలాగే అనుకుంటాను, ఇది చేసేద్దాం ఇంకా అని అనుకుని, సరే ఒక చిన్న ఒక 2 నిమిషాలు ఏదో వాట్సాప్లో మెసేజ్ పెడదాం అనుకుంటాం, ఇంకా అయిపోతుంది ఆ రోజు పని అంతా దాంతో సరిపోతుంది. సో నిజమే, మరి అసలు ఈ వాయిదా వేయడం అంటే ఏంటి, అసలు ఈ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం?
4: ఇది ఈ రఘుతో లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ కథతో ముగిసిపోదన్నమాట. ఇది అన్ని రకాలుగా అందరికీ వర్తించే టాపిక్. ఎందుకంటే సరే మనం ఒక ఫిజికల్ హ్యాబిట్స్, నార్మల్గా ఎక్సర్సైజ్ విషయంలో మనం రోజు వాయిదా వేస్తాం, సరే ఈరోజు యోగా మెడిటేషన్ వాకింగ్ చేయలేదు, రేపు చేస్తా, రేపు కాస్త ఎల్లుండి. ఇది ఈరోజు రేపు వాకింగ్ చేయకపోవడం వల్లే వచ్చే ప్రాబ్లం కాదు, కొన్ని నెలలు కొన్ని ఏళ్ల తర్వాత షుగర్ బీపీగా మారుతుంది, వెయిట్ గెయిన్ అయ్యి మనకి దాని తగ్గట్టు ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. కొంతమందికి ఇది మళ్ళీ మార్చుకొని ఆ వెయిట్ తగ్గి షుగర్ బీపీ కంట్రోల్ చేసుకునే అవకాశం వస్తుంది, కానీ కొంతమందికి ఏ గుండెపోటుతో ఎండ్ అయితే ఆ అవకాశం కూడా రాదు. శారీరకంగానే కాదు, ఇమోషనల్గా కూడా ఎన్నోసార్లు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య గిలగిలా కొట్టుకుంటున్న వాళ్ళని చేయి పట్టుకొని అడిగితే వాళ్ళు ఎప్పుడూ లైఫ్లో ఏ విషయాలైతే చెయ్యలేదో దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతుంటారు, రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు, గిల్టీ ఫీల్ అవుతుంటారు. అరే నా బాబుతో అటు వెళ్దామనుకున్నానే, నా భార్యకి శక్తిపీఠం చూపిద్దామనుకున్నానే, అరే నేనంతా నా జాబ్లోనూ నా బిజినెస్లోనే టైం అంతా స్పెండ్ చేసేసానే, ఎవరైతే నా జీవితంలో ముఖ్యమైన వాళ్ళు, ఏదైతే నా జీవితంలో విలువైనదో దానికి నేను టైం ఇవ్వలేకపోయినా, ఏమన్నా సాధించనివ్వండి లైఫ్లో, దాని గురించి సంతృప్తి కంటే ఏదైతే చేద్దామనుకొని చెయ్యలేదో ఆ అసంతృప్తితోనే చాలామంది ఆఖరి క్షణాల్లో కుమిలిపోతూ ఉంటారు. ఇంతేకాదు ఎంతోమంది డ్రీమ్స్, ప్యాషన్స్, రెగ్యులర్ జాబ్ హోల్డర్, ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటాడు, కానీ అరే వీకెండ్లో ఒక ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవుదాం ఒక గంట సేపు, అబ్బా ఈ వీక్ కుదరలేదు నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాను, అట్లా ఆ వారాలు కాస్త నెలలు సంవత్సరాలుగా మారి ఎప్పుడో ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఇదే ఆశతో ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వచ్చే అంత పొజిషన్లో కూడా మనం ఉండం. ఇంకా ఏమంటాం, నేను ఒకప్పుడు అలాగే ఆలోచించాను రా బాబు, కానీ అన్ని కోరికలు నిజమవుతాయా అంటాం, కానీ వాళ్ళకు కూడా మనసులో తెలుసు అది వాళ్ళు వాయిదా వేస్తూ వచ్చేసారని.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు చెప్తూ ఉంటే ఎంత సక్సెస్ మ్యాన్ అయినా కూడా చివరికి నేను అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అనేటువంటిది కుమిలిపోతూనే ఉంటాడు. అయితే చాలా చిత్రం ఏంటంటే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి, మనకు తెలుసు కూడా, అయినా కూడా ఈ వాయిదా అనేటువంటిది మనం ఎందుకు వేస్తాం?

0: చాలా ముఖ్యమైన మంచి ప్రశ్న అడిగారు భూమేష్ గారు. నేను ఇది చాలాసార్లు ఆలోచించాను. ఇన్ఫ్యాక్ట్ దీనిపైన ఎంతో రీసెర్చ్ కూడా జరిగిందనమాట. మనకిప్పుడు ఏమై అర్థమైందంటే, ఇది ఒక విధంగా ప్రకృతి నియమం అనమాట. ఎలా అయితే నీళ్లు వేస్తే పల్లం వైపు, స్లోప్ వైపు జారుకుంటూ వెళ్తుందో, మనం కూడా ఏదైతే ఈజీయో, మనకి శారీరకంగా మానసికంగా ఏదైతే ఒత్తిడి ఇవ్వదో, దానివైపు మనం ఈజీగా డైవర్ట్ అవుతాం, మళ్ళుతాం. అందుకే ఎవరన్నా అరే నువ్వు సినిమాకి వస్తావా, లేకపోతే నాతో పాటు కొంచెం ఎంజాయ్ చేయడానికి వస్తావా, అందుకే ఫ్రెండ్స్తో పాటు కూర్చొని చదవడం కంటే వాళ్ళతో పాటు సరదాగా ఒక సినిమాకో షికారుకో వెళ్ళడం చాలా సులభం. అందుకే మన యువత కూడా డ్రగ్స్ అంటే చాలా ఈజీగా మళ్ళీపోతూ ఉంటారు. సో ఏదన్నా సాధించాలి, పని చెయ్యాలి అంటే దానికి చాలా మోటివేషన్ అవసరం. కానీ ఈ మోటివేషన్ లేకపోతే రెండు వీడియోలు చూడడమో, లేకపోతే ఆ ఇన్స్పిరేషన్ కోసం ఇద్దరు ముగ్గురితో మాట్లాడినా సరే, అది చాలా తక్కువ కాలం ఉంటుంది. సో దీన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకొన్ని పాయింట్స్ మనం డీటెయిల్గా చూద్దాం. ఒకటి, మనం చేసే పని వల్ల మనకొచ్చే బహుమతి, మనకి రీచ్ అయ్యే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చూడాలన్నమాట. ఒకవేళ క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ అనౌన్స్ చేశారే అనుకోండి, క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ 10 పొజిషన్స్లో ఉండే వాళ్ళకే ఈ 1,00,000 రూపాయల కోసం ఒక ఆశ, ఒక మోటివేషన్ అనేది కలుగుతుంది. మిగతా వాళ్ళు లాస్ట్గా కానీ అంత టాప్ పొజిషన్స్లో లేని వాళ్ళకి కూడా అంత మోటివేషన్ రాకపోవచ్చు. ప్రిన్సిపల్ అనుకుంటారు, అదేంటి 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తానంటే కూడా అంత మోటివేషన్ లేదేంటి, 10 మంది 15 మంది 20 మంది చదువుతున్నారండి, మిగతా 80 మెంబర్స్ ఏం చేస్తున్నారు అని. కానీ వాళ్ళకి మోటివేషను వాళ్ళకి కూడా తెలుసు అనమాట, అదే 1,00,000 రూపాయలు నాకు రాకపోవచ్చు, నేను క్లాస్లో ఫస్ట్ పొజిషన్కి రాలేను కదా అని. సో ఈ రివార్డ్ బట్టి, ఈ బహుమతి బట్టి కూడా ఎంత డిఫికల్ట్గా ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుందా లేదా ఈ వాయిదా వేయడం అనేది కానీ చేయకపోవడం కానీ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ అవసరం కూడా ఒకటి ఉండదు. కొంతమంది ఏదన్నా సాధిస్తే సంతోషం ఫీల్ అవుతారు, కొంతమంది ఒక పార్టీ, ఒక రిలీజియన్, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంఘం, ఒక సొసైటీకి చెందితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమందికి పవర్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. వాళ్ళ అవసరం ఏంటి అనేది కూడా మనం గుర్తించగలిగితే దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఈ మోటివేషన్ అందచేసి ఈ పని చేసేటట్టు మనం మోటివేట్ చేయగలుగుతామన్నమాట. ఫారిన్ యూనివర్సిటీస్లో చాలాసార్లు ఆ క్లాస్లో కానీ టాప్ చేస్తే వాళ్ళకి ఆ క్లబ్కి చెందుతారు, ఆ సొసైటీకి చెందే అవకాశం కలిగిస్తారు. సో అట్లా కూడా ఈ బాడీస్లో, ఈ సొసైటీస్లో పార్ట్ అవ్వడానికి కూడా కొంతమంది చేస్తారు. కొంతమంది జస్ట్ ఆ అచీవ్మెంట్, అరే నేను క్లాస్ ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, థర్డ్ లోపల రావాలి అనే అచీవ్మెంట్ కోసం కూడా చేస్తారనమాట. ఇంకో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్కి వస్తే, ఏది వస్తుందో రాదో వదిలేసేయండి, ఏది ఉందో అది పోకుండా ఉండడానికి కూడా చాలామంది చేస్తారనమాట. సరే నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపో, కానీ ఒకవేళ నువ్వు లాస్ట్ 10 మెంబర్స్లో ఉంటే నేను వేరే సెక్షన్కి తోసేస్తావని చెప్పండి. సో ఇలాంటివి కొంతమందిని మోటివేట్ చేస్తాయి. కొంతమందికి అరే ఫస్ట్ రాకపోయినా పర్లేదు కానీ ఫెయిల్ అయితే అవ్వద్దు, అది కొంతమంది మోటివేట్ చేస్తుంది. ఈ కొంతమందికి ఇమీడియట్గా ఏదైతే పని చేస్తారో, ఇమీడియట్గా ఏదో ఒక బహుమతి అందితే వెంటనే వాళ్ళకి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఈరోజు చదివితే నెక్స్ట్ ఇయర్కి రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు నీకు జాబ్ ఇస్తాము అని కొంతమందికి వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనము మనకిగా ఎలా మోటివేట్ చేసుకోగలం, మన పక్క వాళ్ళని కానీ, మన క్లాస్రూమ్లో కానీ, మన సొసైటీలో ఎలా మోటివేట్ చేసి ఒక పని చేయగలము అనేది మనం ఈజీగా గుర్తించి చేయగలుగుతాం.
1: చిన్న విరామం.
2: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
1: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
2: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
1: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులు వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
1: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
2: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు చెప్పింది బాగా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు రఘు విషయంలో మనం ముందు అనుకున్నట్టు, మరి ఆయనకి ఏది చేస్తే బాగుంటుంది అంటారు?
0: రఘుని కొన్ని మెడికేషన్స్ హెల్ప్తో ఈ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చాం, తర్వాత మెడిసిన్స్ కూడా ఆఫ్ చేసాం. తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత రఘు థింకింగ్ ప్రాసెస్ చేసే ప్యాటర్న్స్లో కొన్ని చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చాం. మేము అంత పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పలేదు. రఘుకి ఒక విషయం కలిసి మేము డిసైడ్ చేసిందంటే, రఘు నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి.

0: అక్కర్లేదు. నీ ఇంటెలిజెన్స్తో నువ్వు ఈజీగా ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయగలవు, అది నీకు కూడా తెలుసు. సో నువ్వు పాస్ అవ్వడమే ఇంపార్టెంట్. రఘు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడం వల్ల రఘు అది సాధ్యం అని అనుకోవడం మొదలుపెట్టాడు. ముందర అమ్మా నాన్న నేను క్లాస్ ఫస్ట్ వస్తానంటేనే హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఆలోచన వల్ల ఇది ఇంకా ఈ వాయిదా వేయడం అనేది ఎక్కువగా చేసేవాడు అన్నమాట. రఘుకి ఈ తన ఏం ఆ కోరిక ఏంటి అంటే అమ్మా నాన్న నన్ను ఎప్రిషియేట్ చెయ్యాలి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ తన గురించి అరే మంచి అబ్బాయి బాగా చదువుతాడు అనుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపించింది. సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసి ఈ రఘు ఈ ఎక్స్పెక్టేషన్ని కన్వే చేసి అదైతే వాళ్ళు హ్యాపీయే అన్నట్టు ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒక కామన్ డిస్కషన్ చేసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారన్నమాట. రఘు అప్పుడు కూడా చదవడానికి మోటివేషన్ లేదు అని అనిపించినప్పుడు రఘు నువ్వు ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో, అప్పుడు ఎలా ఉంటుందో అనే ఆలోచన పెట్టడం వల్ల ఇంకా మోటివేటెడ్గా ఫీల్ అయ్యి చదివేవాడు. అప్పుడు ఫస్ట్ కోసమే చదువుతున్న రఘు ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయితే చేయగలిగాడు అనమాట. సో ఒక్కసారి చదవడం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మనం ఇంకా కొత్త కొత్త గోల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో తనకి బెస్ట్ కాకపోయినా పర్లేదు, నేను ఏం చేయగలుగుతాను అది చేస్తాను అని. ఎగ్జామ్స్ కూడా దగ్గరలో లేవు కాబట్టి రఘుకి ఏం చెప్పామంటే వాళ్ళ పేరెంట్స్ సజెషన్స్ తీసుకొని ఒక టైం టేబుల్ వేసేసామన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ దాకా ప్రతిరోజు ఈ టాపిక్ చదవాలి, లేకపోతే ప్రతి వారం ఈ టాపిక్ ఫినిష్ చేయాలి అని చెప్పి దాంట్లో ఒక చిన్న ఎగ్జామ్ పెట్టుకొని దాంట్లో బాగా స్కోర్ చేస్తే ఏదో ఒక చిన్న బహుమతో లేకపోతే పేరెంట్స్తో బయటకు వెళ్ళి ఒక డిన్నరు లేదంటే ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళి ఒక అవకాశం అలా కలిగిపించడం వల్ల చిన్న చిన్నగా ఇమ్మీడియట్గా వెంటనే ఆ బహుమతులు అందడం వల్ల ఇంకా మోటివేటెడ్గా ఫీల్ అయ్యి ఫెయిల్యూర్ అంటే భయం లేకుండా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ జర్నీలోనే రఘుకి అరే నేను మళ్ళీ ముందరలా చదువుతాను చదవగలను అనే కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. ఈ వాయిదా వేయడం కూడా రఘు తగ్గించేశాడనమాట.
1: బాగుంది డాక్టర్ గారు, నిజంగా వాయిదా వేయడం అనేది చాలా చిన్న మాట, కానీ వాయిదా వేయడం అనేటువంటిది ఒకసారి అలవాటు అయిపోతే అది జీవితంలో ఎంత నష్టపరుస్తుంది, అట్లాగే దాన్ని ఎలా అధిగమించవచ్చు చాలా చక్కగా ఈరోజు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి సమయం ఇంత మంచి ఉదయం మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ రవితేజ, MD సైక్రియాట్రీ, CMC వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్, సెల్ 8125335376.
4: శ్రోతలు ఇంతవరకు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇన్నాటి కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు పాల్గొన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట కంది.

0: అంటే ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాలు చుగ్గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడి పిల్లలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7-8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7-8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండింగ్ మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పిసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. 103.8 MHz పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గొర్రె పిల్లల పెంపకంలో మెళకువల గురించి వివరాలు అందిస్తారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె విజయ్ గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10కు ప్రసారమయ్యే భక్తి రంజనీ కార్యక్రమంలో వింటారు శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు. 6:40కు డాక్టర్ ఎస్ వెంకమాబ గారి సూక్తులు ప్రసారమవుతాయి. సూక్తి సుధా కార్యక్రమంలో 6:45కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55కు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00కు వింటారు ప్రసార వివరాలు. 7:05కు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15కు ప్రసారమవుతుంది ప్రభాత లహరి కార్యక్రమం. 7:30కు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00కు ఎస్వే స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రావార్ గారు తగిన సలహాలు ఇస్తారు. 8:45కు సినీ రంజనీ తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00కు హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు వింటారు. 10:00కు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మనదేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన

0: విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद करते हैं
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేసిందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలను గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసీ లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 773,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను,

0: 4,11,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఇకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
0: रेलवे लो निरंतर संस्करण తీసుకురావాలని प्रधानमंत्री नरेंद्र मोदी ప్రోత్సహిస్తుంటారని, फ्लाई ऐश రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. బర్మింగ్హామ్లో నెట్ బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లో టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రె పిల్లల పెంపకంలో మెళకువలు గురించి వివరాలు అందిస్తారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కి విజయ్ గారు. వివరాలు వినే ముందుగా ఓ పాట విందాం.

0: శ్రోతలు వింటున్నారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. గొర్రె పిల్లల పెంపకంలో మెళకువల గురించి వివరాలు అందిస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె విజయ్ గారు.
1: శ్రోతలకు, రైతు సోదరులకు నమస్కారం. గొర్రె పిల్లల పెంపకంలో మనం ఎలాంటి సంరక్షణ పద్ధతులు పాటించాలన్నది మాట్లాడుకుంటే, ముఖ్యంగా గొర్రె పిల్లలు ఈ జీవాల పెంపకదారులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేవేంటివంటే అవి గొర్రె పిల్లలే. ఆ గొర్రె పిల్లల పెంపకం సరిగ్గా చేపడితే గొర్రెలు ఒక 6 మాసాల వయసులోనే 25 కిలోల బరువు తూగి మార్కెట్ వెయిట్కి వచ్చి 7 నుంచి 8 వేల రూపాయల విలువ చేసే మాంసాన్ని ఇచ్చేటువంటి గొర్రెలుగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి గొర్రె పిల్లలని సంరక్షించుకుంటే పెద్ద గొర్రెలు మన మందలోనే తయారు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి గొర్రె పిల్లల మరణాలు సంభవించకుండా జాగ్రత్త వహించాలి. మామూలుగా మనం బయట చూసినట్టయితే గొర్రె పిల్లలలో దాదాపు 20 నుంచి 30% చిన్నపిల్లలు చనిపోవడం జరుగుతుంది. గొర్రెలు పెంపకదారులు ఉంటారో, ఇది సహజమే. కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకంగా పట్టించుకొని శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ ఈ 20 నుంచి 30% మరణాలు అనేవి, ఇవి శాస్త్రీయంగా ఆలోచిస్తే చాలా ఎక్కువ సంఖ్య అన్నమాట. అంత మరణాలు ఉండటం అనేది అశాస్త్రీయం. మరి శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పెంపకం చేపట్టే వాళ్ళు ఎవరైనా కూడా 10% కంటే ఎక్కువ మరణాలు ఉండకుండా చూసుకోవాలి. అంటే 100 గొర్రెపిల్లలు కానీ పుడితే అందులో కేవలం 10 గొర్రెపిల్లలు మాత్రమే చనిపోవాలి. అట్లా కాకుండా 20 నుంచి 30 పిల్లలు చనిపోయినాయనంటే మనకు ఎంత నష్టం అనేది రైతులు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గొర్రెపిల్లలు 20 నుంచి 30% మరణించడం అనేది అన్ని చోట్లల్లో కూడా కామన్ అయిపోయినది. దానికి ఏం చేయాలంటే చాలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే రైతులు ఈ మరణాల శాతాన్ని 10% తగ్గించుకోవచ్చు. ఎలాగానంటే గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ పుట్టగానే వాటి ముక్కు రంధ్రాలు కానీ శరీరాన్ని కానీ తూడవాలి. తూడిచి అవి శ్వాస సరిగా తీసుకుంటున్నాయో లేదో చూడాలి. తల్లి వాటిని నాకే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి నాకటం వల్ల రక్త సరఫరా అనేది పెరుగుతుంది, శ్వాస కూడా తొందరగా తీసుకుంటుంది. మరి గొర్రె పిల్లలు ఇంత ఎక్కువ సంఖ్యలో, అంటే 20 నుంచి 30% మరణాలు ఎందుకు సంభవిస్తాయనంటే చాలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఉదాహరణకు గొర్రె పిల్ల పుట్టగానే దాని బొడ్డు దగ్గర కానీ ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా దానికి బొడ్డుబాపు వ్యాధి వస్తుంది. ఈ చిన్న వయసులోనే వాటికి 2-3 వారాల వయసులోనే ఇట్లాంటి రోగాలు రావడం వల్ల వాటికి రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గొర్రె పిల్లలు ఆ రోగం బారి నుండి బయటపడలేక మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. గొర్రె పిల్ల పుట్టగానే దాని బొడ్డు చూసి 1-3 అంగుళాలు వదిలేసి కింద దారం కట్టిన తర్వాత కొత్త బ్లేడ్తోని కత్తిరించాలి. అట్లా కాకుండా ఫామ్లో పడేస్తారు, అదే బ్లేడ్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. దానివల్ల వాటికి ధనుర్వాదం వ్యాధి వస్తుందన్నమాట. కాబట్టి కొత్త బ్లేడ్ని ఉపయోగించి బొడ్డుని కత్తిరించిన తర్వాత, లేదా బ్లేడ్తో కత్తిరించకుండా కూడా చాలామంది అలాగే వదిలేస్తూ ఉంటారు. వదిలేసిన దానికైనా కనీసం టించర్ అయోడిన్ ఒకటి సీసా దగ్గర పెట్టుకొని అయోడిన్ని 2-3 రోజుల పాటు అద్దినట్లయితే దానికి బొడ్డువాపు వ్యాధి, ధనుర్వాదం వ్యాధి అనేవి రాకుండా ఉంటాయి. ఈ 2 వ్యాధులు రాకుండా ఉండటం వల్ల కొన్ని మరణాలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఈనిన తర్వాత ఆరోగ్యవంతమైన పిల్ల ఏం చేస్తుందనంటే ఒక 10 నిమిషాల్లో లేచి నిలబడుతుంది, 1/2 గంటలో అది పాలు తాగుతుంది. ఈ 1/2 గంటలోపు పాలు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మాత్రం వాటికి 1/2 గంట వరకు జున్ను పాలు బాగా వస్తాయన్నమాట. ఈ జున్ను పాలు తాగడం వల్ల వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగినటువంటి గొర్రె పిల్లలలో మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటికి జున్ను పాలు తాగుతున్నాయా లేదా అన్నది గమనించాలి. కొన్ని తల్లులు పాలు ఇవ్వకుండా అటు ఇటు తిరిగేటువంటి లక్షణం ఉంటుంది. అలాంటి వాటిని ఏం చేయాలంటే రీస్ట్రెయిన్ చేయడం, అంటే పట్టుకొని పిల్లని దాని దగ్గరికి వదిలి బలవంతంగా అయినా కూడా పాలు తాపించాలి. ఇట్లా మనం జున్ను పాలు తాగించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీలు వాటి శరీరంలోకి వెళ్ళటం వల్ల గొర్రె పిల్లలలో విరోచనాలు, న్యూమోనియా లాంటి వ్యాధులు కూడా రాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఒకవేళ తల్లి ఏదన్నా కారణం చేత మరణించిందనుకోండి, ఆ పిల్లలకు మనం ఆవు పాలు పట్టించాలి. ఆవు పాలు పట్టించినట్లయితే గొర్రె పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతాయి. గొర్రెల పెంపకదారులు చేయవలసింది ఏంటంటే టీటీ ఇంజెక్షన్ వేయించాలి, టిటానస్ ఇంజెక్షన్ అంటారు. అది వేయించడం వల్ల ధనుర్వాదం వ్యాధి రాకుండా ఉంటుంది. 3, 4, 5వ రోజు పిల్లలకు యాంటీబయాటిక్ పౌడర్ని నీళ్లల్లో కలిపి తాగించాలి. నీళ్లల్లో కలిపి తాగించడం వల్ల చాలా రోగాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే మొదటి దశలలో పిల్లలలో చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నెలల దాకా చాలా జాగ్రత్త వహించినట్టయితే ఇంకా మరణాల సంఖ్య అనేది దాదాపుగా ఉండదు. కాబట్టి మొదటి 3 నెలలు అనేది క్రిటికల్ పీరియడ్, ముఖ్యమైనటువంటి దశ అనమాట మరణాల విషయంలో. కాబట్టి గొర్రె పిల్లలకు 3 నెలల వరకు కూడా మనం చాలా జాగ్రత్తలు వహించాలి. 7 నుంచి ఇప్పుడు 10వ రోజు వచ్చింది అనుకోండి, నేనేం చెప్పాను, 3, 4, 5 రోజులలో యాంటీబయాటిక్ పౌడర్ నీళ్ళల్లో తాపించాలి, తర్వాత 7, 10 రోజులప్పుడు వాటికి లివర్ టానిక్ కానీ కార్మేటివ్ మిక్చర్ కానీ తాగించాలి, తర్వాత 15 రోజుల వయసు వచ్చేసరికి పిల్లలకు మనం ఖచ్చితంగా నట్టల మందు కోసం ఆల్బెండాజోల్ లాంటి మందులను తాపించాలి. నట్టల మందులు తాపించడం వల్ల వీటి పొట్టలో నులి పురుగులు ఇవన్నీ బయటపడిపోతాయి లేదా చనిపోతాయి. గొర్రెలు కూడా తాగినటువంటి పాలు వంటబట్టి మంచి బలాన్ని సంతరించుకుంటే బరువు కూడా బాగా తూగుతాయి. ఈ విధంగా దాదాపుగా రోజుకి 100 నుంచి 150 గ్రాముల బరువు పిల్లలు పెరుగుతూ ఉంటే ఆరోగ్యంగా పెరుగుతున్నాయని రైతులు గమనించవచ్చు. నేను చెప్పిన విషయాలు ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలే. ఒకటి, బొడ్డుని కత్తిరించడం, ఇన్ఫెక్షన్ కాకుండా కొత్త బ్లేడుని వాడటం, టించర్ అయోడిన్ అద్దడం, తర్వాత 3, 4, 5 రోజులలో యాంటీబయాటిక్ పౌడర్ని దాపించడం, 7, 10 రోజులలో లివర్ టానిక్ దాపించడం, 15 రోజుల వయసు వచ్చేసరికి వాటికి నటల మందు దాపించడం. ఇంతవరకు చేస్తే దాదాపుగా 10% ఇంకా మరణాల సంఖ్య తగ్గుతుందన్నమాట. దీంతోపాటు పాకలలో ఖనిజ లవణపు ఇటుకలు దొరుకుతాయి మార్కెట్లో, వాటిని వేలాడదీస్తే ఈ పిల్లలు వాటిని నాకుతూ ఉంటాయి కాబట్టి ఖనిజ లవణాల లోపాల వల్ల వాటికి ఏదైనా రోగాలు వచ్చే అవకాశం ఉంటే వాటి బారి నుండి కూడా గొర్రె పిల్లల్ని మనం బయటపడేయచ్చు. ఈ ఖనిజ లవణాల ఇటుకలు కానీ పెట్టకపోతే ఇవి మట్టిని నాకుతూ ఉంటాయి. మట్టిని నాకటం వల్ల మళ్ళీ కొన్ని పరాన్నజీవులు శరీరం లోపలికి వెళ్ళటం, లేకపోతే కొన్ని రకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖనిజ లవణాల ఇటుకలని రైతులు ఖచ్చితంగా షెడ్లలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే 2-3 వారాల వయసు నుండి పిల్లలకు ఏం చేయాలంటే పప్పు జాతి గడ్డి కానీ లేదా వేప కొమ్మలు కానీ చిన్న చిన్న కత్తిరించినటువంటి పశుగ్రాసాలని అందించాలి. అందిస్తే ఏమవుతుందంటే నెమరు వేసే జంతువులు కాబట్టి వాటి పొట్ట త్వరగా అభివృద్ధి చెందుతుంది. అలాగే పిల్లలు తల్లిపాల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉంటాయి. కాబట్టి 2-3 వారాల వయస్సు నుండి పిల్లలకు మనం గడ్డిని అందించడం పరిపాటి. అలాగే 3 వారాల వయస్సు పిల్లల్లో మేత వినియోగం బాగుండి పెరుగుదల రేటు అధికంగా ఉంటుంది. గ్రోత్ పీరియడ్ అంటారు, బాగా పెరిగేటువంటి పీరియడ్ ఇది. ఈ పెరిగే పీరియడ్ కాబట్టి వాటికి ఎక్కువ శాతంలో ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఈ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి, అంటే ప్రోటీన్ అంటే మాంసకృతుల అవసరం ఉంటుంది, ఈ మాంసకృతుల అవసరాలు తీర్చడానికి వాటికి కొన్ని రకాల పొట్లు, ఏం పొట్టు అంటే శనగ పొట్టు కానీ కంది పొట్టు కానీ మినప్పొట్టు కానీ, ఇవి మంచి ప్రోటీన్ మాంసకృతులు ఉంటాయి కాబట్టి ఆ పొట్టుని ఉదయము సాయంత్రము ఇవ్వాలి. 100 నుంచి 200 గ్రాములు క్రీపు దానా కూడా ఇచ్చినట్లయితే గొర్రె పిల్లలు చాలా బ్రహ్మాండంగా బరువు వస్తూ ఉంటాయి, వాటి పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ గొర్రె పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పాను కదా, అందులో భాగంగా 15 రోజులకు మనం నట్టల నిర్మూలనకు మందు వేసుకుంటాం. 3 నెలల వయసుకు వచ్చేసరికి మళ్ళీ నట్టల మందు తాపించాలి, అంటే 2వసారి తాపిస్తాం అన్నమాట. ఆ తర్వాత రైతులు ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా నట్టల మందును తాపించాలి. ఇవి భూమి మీద గడ్డిని మేస్తూ ఉంటాయి కాబట్టి నట్టలు అనేవి తప్పకుండా వాటి పొట్టలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నట్టల మందు అనేది 3 నెలలకు ఒకసారి తాపించడం అనివార్యం. అలాగే 3 నెలల వయసులోనే మనము కొన్ని రకాల వ్యాధులు రాకుండా వాటికి టీకాలు వేయించాలి. అందులో ముఖ్యమైన వ్యాధి ఏంటంటే గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి రాకుండా 3 నెలల వయసులో రైతులు ఖచ్చితంగా వాటికి టీకా వేయించాలి. అలాగే 4 నెలల వయసులో దీనికి చిటుక రోగం అనేటువంటి ఒక రోగం రాకుండా టీకా వేయించాలి. ఈ చిటుక రోగం అంటే గొర్రెలు అకస్మాత్తుగా చనిపోతూ ఉంటాయి. ముఖ్యంగా తొలకరి వర్షాలు పడ్డ పీరియడ్లో తొలకరి గడ్డి బాగా ఉంటుంది కాబట్టి ఈ గడ్డిని ఎక్కువగా తినడం వల్ల ఈ చిటుక రోగం వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలం కంటే ముందే 4 నెలల వయసు ఉన్నప్పుడే ఈ చిటుక రోగం రాకుండా టీకా వేయించాలి. ఈ టీకాలన్నీ కూడా ప్రభుత్వ పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటాయి, లేదా మెడికల్ షాప్లో అయినా కూడా రైతులు కొనుక్కొని వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన ఆరోగ్య సమస్య ఏంటంటే వీటి యొక్క రక్తం తాగుతూ ఉండేటువంటి గోమర్లు, పేలు, వీటన్నిటిని ఏమంటారంటే బాహ్య పరాన్నజీవులు అంటారు. బాహ్య పరాన్నజీవులు అంటే వీటి రక్తం తాగుతూ అవి బతుకుతూ ఉంటాయి. ఇవి తిన్నటువంటి పశుగ్రాసాలు కానీ లేకపోతే తాగిన పాల నుంచి వాటికి శక్తి రాకుండా ఈ పేలు వాటి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి కాబట్టి నివారించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలనంటే వీటికి ఒకవేళ 50-60 గొర్రెలు అట్లా పెంచే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక డిప్ ట్యాంక్ అంటారు, అంటే స్నానం చేయించడానికి అనువుగా ఉండేటువంటి ఒక తొట్టిని ఏర్పరచుకొని దాంట్లో కొన్ని రకాల మందులు ఉంటాయి, ఈ పరాన్నజీవులను చంపే మందులు. ఉదాహరణకు తీసుకుంటే బ్యూటాక్స్ అనుకోండి, ఇలాంటి మందులని దాంట్లో కలుపుకుంటారు. కలిపిన తర్వాత దాంట్లో స్నానం చేయించాలి, దాంట్లో మునిగిపించాలి. ఒక్కసారన్నా డిప్ చేసేటప్పుడు, అంటే ముంచేటప్పుడు ఒక్కసారి వాటి తల కూడా మునుక వేసే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అవి మునక వేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత వాటి శరీరం మీద ఉన్నటువంటి బాహ్య పరాన్న జీవులను చంపేటువంటి మందు ఏదైతే ఉందో అది కొంతసేపు ఉండే విధంగా చూడాలి. చూసినట్లయితే ఆ పురుగులు అవన్నీ ఏవైతే ఉంటాయో అవి చనిపోతాయి. ఇట్లా కాకుండా ఇంకొకటి ఏం చేయొచ్చు అనంటే, తక్కువ సంఖ్యలో కానీ గొర్రెలు ఉన్న వాళ్ళు ఏం చేయాలనంటే హ్యాండ్ బాత్ అంటే చేతిలో పట్టుకొని ఒక్కొక్క దాని మీద పిచికారీ చేయవచ్చు. బ్యూటాక్స్ మందుని తగిన మోతాదులో నీటిలో కలిపి వాటి శరీరం మీద పిచికారీ చేయాలి. 3 నెలల వయసు వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, గొర్రె పిల్లల్ని మనం పునరుత్పత్తికి ఉపయోగించమో ఆ మొగ గొర్రె పిల్లల్ని గుర్తించి వాటి యొక్క విత్తులను కొట్టాలి. కొట్టినట్లయితే ఏమవుతాయంటే వాటి బరువు బాగా పెరుగుతాయి, మాంసం దిగుబడి ఎక్కువ. బరువు పెరగడం అంటే మాంసం ఎక్కువ వస్తుందని. తక్కువ వయసులోనే మంచి బరువు కనపడతాయి, త్వరగా వాటిని మార్కెట్ చేసుకోవడం ద్వారా రైతు వాటి నుంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పిల్లలకు 3 మాసాల వయసు రాగానే తల్లి నుండి కూడా వాటిని వేరు చేయాలి. వేరు చేయడం, దీన్ని వీనింగ్ అంటారు. వీనింగ్ అంటే తల్లి నుండి వేరు చేయడం. ఇట్లా వేరు చేయడం వల్ల ఏమవుతుందంటే తల్లులు మళ్ళీ త్వరగా ఎదకొచ్చి మళ్ళీ నెక్స్ట్ క్రాసింగ్కి రెడీ అవుతాయి. ఇంకా వేటి నుంచి సంరక్షించాలంటే, ఇప్పుడు బాహ్య పరాన్న జీవుల నుంచి సంరక్షించాలని చెప్పుకున్నాము, అలాగే అంతర్పరాన్న జీవుల నుంచి సంరక్షించుకోవాలని చెప్పుకున్నాము. దాంతోపాటు టీటీ ఇంజెక్షన్లు ఇట్లాంటివి ఇవ్వటం ద్వారా కొన్ని రోగాలను నివారించవచ్చు అని చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇంకేముంటాయంటే వాతావరణం, ఇది చాలా ముఖ్యం. వాతావరణం నుంచి కూడా మనం గొర్రె పిల్లల్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకనంటే చలి నుంచి వాటికి న్యూమోనియా లాంటి వ్యాధులు వస్తాయి. చలి, వర్షం ఇట్లాంటి వాటి నుంచి న్యూమోనియా వ్యాధులు వస్తాయి. అట్లనే బాగా వేడి ఉన్నప్పుడు కూడా గొర్రె పిల్లలు వేడికి కూడా చనిపోతాయి. కాబట్టి వేడి నుంచి, చలి నుంచి, రెండింటి నుంచి కూడా గొర్రె పిల్లల్ని సంరక్షించాలి. ఇట్లా సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి? వాటికి గృహ వసతి సరిగ్గా ఉండాలి. గృహ వసతి కానీ సరిగ్గా లేకపోతే కిక్కిరిసి

అనుకోండి, గొర్రె పిల్లల్ని ఒకే ప్లేస్లో ఎక్కువ గొర్రె పిల్లల్ని పెట్టడం వల్ల కూడా రోగాలు వస్తాయి. ఎక్కువ పెట్టకుండా మనం ఏం చేయాలి, ఒక్కొక్క గొర్రె పిల్లకు అందాజాగా ఒక హాఫ్ స్క్వేర్ మీటర్ స్థలం ఉండే విధంగా ఉపాయం చేసుకోవాలి. అదే పెద్ద గొర్రెలకైతేనేమో ఒక స్క్వేర్ మీటర్ అంటే ఒక చదరపు మీటరు స్థలం దానికి కావాలి. చిన్న గొర్రె పిల్లలకైతేనేమో అర చదరపు మీటర్ స్థలం సరిపోతుంది. ఈ విధంగా గృహవసతి సరిగ్గా ఉంటే గొర్రె పిల్లల్ని సడన్గా మారుతున్న వాతావరణ పరిస్థితి నుంచి కూడా కాపాడచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అతి జాగ్రత్త వహించి గొర్రె పిల్లల్ని గంప కింద కప్పి పెడతారు. ఇట్లా గొర్రె పిల్లల్ని గంప కింద కప్పి పెట్టడం వల్ల, ఎక్కువ గొర్రె పిల్లల్ని పెట్టడం వల్ల కూడా శ్వాసపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. న్యూమోనియా, కాక్సిడియోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి. శ్వాస కష్టమై గొర్రె పిల్లలు మరణిస్తాయి. కాబట్టి ఇట్లా గొర్రె పిల్లల్ని గంపల కింద పెట్టడం కాకుండా గొర్రె పిల్లలకి ఏం చేయాలని అంటే తడికలు కానీ వలలు కానీ కట్టి అందులో కిక్కిరిసి ఉండకుండా చూసుకునే విధంగా గొర్రె పిల్లల్ని ఉంచుకోవాలి. పిల్లల తల్లులుండే ప్రదేశం కూడా చాలా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లల తల్లులుండే ప్రదేశం కానీ శుభ్రంగా లేకపోతే వాటి పొదుక్కి అక్కడ వేసినటువంటి మలమూత్రాలు బురదలాగా తయారై ఆ బురద అంటటం ద్వారా అవే పాలని పిల్లలు తాగడం వల్ల వాటికి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. పాకల్లో కూడా వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. పొడి సున్నం చల్లడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరాన్నజీవులు కానీ లేకపోతే ఇతర సూక్ష్మజీవులు కానీ చనిపోతాయి. ఇంకొక సమస్య ఏముంటుందంటే గొర్రె పిల్లల మరణాలకు ఈ రోగాలే కాకుండా బయట ఉండేటువంటి జంతువులు కూడా ఒక కారణం కావచ్చు. ఉదాహరణకు కుక్కలు పడతూ ఉంటాయి గొర్రె పిల్లల్ని. మరణాల శాతం 20-30% దీన్ని మనం కౌంట్ చేయము. ఏముందులే, ఇది మామూలే కదా అనుకుంటాం. కానీ కుక్కల నుంచి, నక్కల నుంచి, తోడేళ్ళు ఇలాంటి అడవి జంతువుల ద్వారా, అడవి జంతువులు బయట తిరిగేటువంటి జంతువుల నుంచి కాపాడితే కూడా మరణాల సంఖ్య చాలా తగ్గుతుంది. మనం ఏదైతే శాస్త్రీయంగా 10% కంటే ఎక్కువ మరణాలు ఉండకూడదు అని చెప్పామో దాని లోపే ఉండే విధంగా రైతులు చూసుకోగలుగుతారనమాట. అంటే ఒకటి బాహ్య పరాన్నజీవులు, అంతర్పరాన్నజీవులు, బయట ప్రిడేటర్స్ అంటారు, అంటే కుక్కల లేకపోతే తోడేళ్ళు ఇలాంటి వాటి నుంచి రక్షించడం, అలాగే పాలు పట్టించడం, ఏ పాలు, జున్ను పాలు ఖచ్చితంగా పట్టించడం, క్రీపు దాన 100-200 గ్రాములు ఇవ్వటం, కందిపొట్టు, మినప్పొట్టు ఇలాంటి అధిక మాంసకృతులు ఉండే పొట్టుని ఇవ్వటం ద్వారా గొర్రె పిల్లలలో రోజుకి 100-150 గ్రాములు పెరుగుతూ మరణాల సంఖ్య 10% కంటే తక్కువగానే ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రమాదకరమైన రోగాలు ఉన్నాయి. ఆ ప్రమాదకరమైన రోగాలు కూడా ఒక 3 కారణాల ద్వారా వస్తాయి. కాబట్టి ఆ 3 కారణాలను కానీ మనము నివారించుకోగలిగితే ఆ ప్రమాదకరమైన రోగాలు ఉండవు. ముందు ఆ ప్రమాదకరమైన రోగాలు ఏంటంటే, ఒకటి ఈకోలై ద్వారా వచ్చేటువంటి రోగాలు, ఇంకొకటి కాక్సిడియోసిస్ ద్వారా వచ్చే రోగాలు, రక్తపు విరోచనపు రోగాలు, న్యూమోనియా అనేటువంటి రోగం. న్యూమోనియా అంటే మనం ఏమంటాము, ముక్కు నుంచి చీమిడు గారటం, దగ్గు రావటం, ఇట్లాంటి లక్షణాలు కనపడతాయి కదా, అది న్యూమోనియా. ఇంకొక వ్యాధి ఏంటంటే ధనుర్వాతం. ఇంకొకటి ఈకోలై, కాక్సిడియోసిస్, రక్తపు విరోచనాలు. ఈ 3 కూడా పాకలో అపరిశుభ్రత ఉండటం వల్ల వస్తాయి. రైతులు పాకలో కానీ పరిశుభ్రత మెయింటైన్ చేసినట్లయితే 3 రోగాలను ఒకేసారి నివారించుకోవచ్చు. 3 రోగాల ద్వారా సంభవించేటువంటి మరణాలను కూడా నివారించుకోవచ్చు. 4-16 రోజుల వయసులో, చిన్న వయసులో వచ్చేటువంటి రోగాలు ఈకోలై, కాక్సిడియోసిస్, రక్తపు విరోచనాలు. వీటి యొక్క రోగ లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే, ఇప్పుడు ఈకోలై తీసుకున్నట్లయితే ముదురు పసుపు రంగులో పల్లుచని విరోచనాలు వస్తూ ఉంటాయి. నడుం వంచి, వెన్ను వంచి నిలబడ్డట్టుగా నిలబడతాయి. ఈ ఉన్నట్టయితే అది ఈకోలై ద్వారా వచ్చిందని గుర్తించవచ్చు. కాక్సిడియోసిస్ రోగం లక్షణాలు ఎట్లా ఉంటాయంటే రక్తం విరోచనాలు ఉంటాయి, ముదురు రంగులో ఉంటుంది ఆ రక్తం కూడా, అలాగే మలం కూడా పలుచబడి ఉంటుంది. తోక భాగాన్ని చూసినట్లయితే ఇవంతా, ఈ పలుచటి రక్తము, ఈ మలము అతుక్కొని మనకు కనపడతాయి. ఇట్లా ఉన్నట్లయితే కాక్సిడియోసిస్ రోగం ఉందని గ్రహించవచ్చు. ఈ రోగాలు 2 రకాలైనప్పటికీ కూడా కారణం ఒకటే, ఏంటి, పాకలో పరిశుభ్రత లేకపోవడం. కాబట్టి పాకలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఇంకొక లక్షణం ఏముంటుందంటే పొట్టని అవి ఊరికి వెనక కాళ్ళతో తన్నుకుంటూ ఉంటాయి. అట్లా తన్నుకుంటూ ఉండి 24 గంటలలో పిల్లలు రక్తపు విరోచన రోగం ద్వారా 24 గంటలు పిల్లలు మరణిస్తాయి. ఇప్పుడు మనం పరిశుభ్రత పాటించడం, మట్టి తినకుండా వాటిలలో మినరల్ మిక్చర్ ఇటుకలు వీటిని పెట్టడం ద్వారా ఈ 3 రోగాల నుంచి రైతులు వాళ్ళ గొర్రె పిల్లల్ని సంరక్షించుకోవచ్చు. అలాగే ఇప్పుడు న్యూమోనియా ఉందనుకోండి, ఇదేంటంటే అపరిశుభ్రం కంటే కూడా ముఖ్యంగా వాతావరణంలో సంభవించేటువంటి ఆకస్మిక మార్పుల నుంచి న్యూమోనియా వ్యాధి రావచ్చు. ముఖ్యంగా వాతావరణం సడన్గా చల్లగా అయిపోయింది, గృహవసతి కూడా సరిగా లేదు, పిల్లలకు డైరెక్ట్గా చలి బారిన పడుతున్నప్పుడు ఈ న్యూమోనియా వ్యాధి వస్తుంది. కాబట్టి గృహవసతి బాగుండే విధంగా చూసుకోవాలి.
ఈ న్యూమోనియా వ్యాధి లక్షణాలు పొడి దగ్గు ఉండటం, జ్వరం ఉండటం.

0: ముక్కు నుంచి నోటి నుంచి నీరు గారటము, కంటి నుంచి నీరు గారటము ఉంటాయి. దీంట్లో కూడా దాదాపు 10% పిల్లలు 2-3 రోజుల్లోనే మరణిస్తాయి. ధనుర్వాదం వ్యాధి తీసుకున్నారనుకోండి, ధనుర్వాదం వ్యాధి ఎట్లా వస్తుందంటే బొడ్డుకు గాయం కావడం, బొడ్డు వాపు వ్యాధి ధనుర్వాదంగా మారటం, అపరిశుభ్రమైన బ్లేడ్లు కత్తెరలు వాడి బొడ్డును కత్తిరించడం ద్వారా ధనుర్వాదం వ్యాధి వస్తుంది. ఇది వచ్చినటువంటి గొర్రె పిల్లలు కళ్ళు పైకి ఊపడం, దవడలు బిగుసుకుపోవడం, తోక గట్టిపడడం, కర్ర బొమ్మలాగా తయారు కావడం, అది ఫిట్స్ అని అంటారు కదా, ఆ విధంగా కనపడుతుంది గొర్రెలలో. ఇది కూడా 3-4 రోజులలో శ్వాస కష్టమై మరణిస్తాయి. కాబట్టి అన్ని రోగాలు రాకుండా ఉండాలంటే 3-4 రోజులలో యాంటీబయాటిక్ పౌడర్ని నీళ్లలో కలిపి ఇవ్వడం, దాంతోపాటు పశువుల పాకలో పరిశుభ్రతను పాటించడం, వాతావరణం నుంచి రక్షించే విధంగా గృహవసతిని ఏర్పాటు చేసుకోవటం, బొడ్డుని సరిగ్గా టయానికి 3-4 అంగుళాలు వదిలి కింద దారం కట్టుకొని కొత్త బ్లేడుతో కత్తిరించడం, ఇవి చేయడం వల్ల చిన్న చిన్న పనులే. కానీ ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల గొర్రెలలో మనం 10% లోపే మరణాలను నియంత్రించవచ్చు. 10% అంటే చూడండి, 30% అంటే చూడండి, ఎంత తేడా ఉంటుంది? 100కు 10 గొర్రెలు మాత్రమే చనిపోవటం ఎక్కడ, 100కు 30 గొర్రెలు చనిపోవడం ఎక్కడ? ఒక గొర్రె ఖరీదే పెద్దగా అయిన తర్వాత దాని దాదాపుగా 7,000-8,000 ఉంది. అంటే 8,000 గొర్రెలు ఒక 20 గొర్రెలను మనం కాపాడినట్టే అవుతుంది. అంత ఆదాయం రైతుకు దొరుకుతుంది అన్నమాట. రోగాలు రాకుండానే నివారించుకుంటే మంచిది. ఒకవేళ రోగాల బారిన పడినాయి అనుకోండి, విరోచనాల బారిన పడితే పశువైద్యుని సహాయంతో యాంటీబయాటిక్ మందులు, సల్ఫా మందులు, ఫిరజోలిడోన్, డైరోలిన్ అనేటువంటి మాత్రలను వాడాలి. వీటితో పాటు నీరసంగా బాగా ఉంటే వాటికి సెలైను అంటే డిఎన్ఎస్ కానీ ఆర్ఎల్ కానీ ఇప్పించవలసి ఉంటుంది. బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు కూడా ఇప్పించవలసి ఉంటుంది. దగ్గు ఉన్న వాటికైతే టెట్రాసైక్లిన్, నియాక్స్ లాంటి పౌడర్లను వాడాలి. ధనుర్వాదం రాకుండా ఉండాలంటే టిటానస్ ఇంజెక్షను వాటికి కండకు ఇప్పించవలసి ఉంటుంది. ఈ విధంగా రోగాలు రాకుండా గొర్రె పిల్లల్ని కానీ మనం కాపాడుకోగలిగితే ఒక ఎకరంలో రైతులు కానీ ఒక 30-50 గొర్రెల్ని పెంచుకోవచ్చు. 30-50 గొర్రెలు పెంచుకుంటే వాటి పిల్లలు దాదాపుగా 300 గొర్రెలు వస్తాయి. 6-9 నెలల వయసులోనే 25 వచ్చి మంచి బరువు తూగి రైతుకి మంచి మార్కెట్ నుంచి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి రైతులు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని గొర్రె పిల్లల సంరక్షణలో ఈ మెలకువలను పాటించినట్టయితే గొర్రె పిల్లల మరణాలు 10% లోపే ఉండి రైతులకు మంచి ఆదాయం వస్తుంది.
1: ఇంతవరకు మీరు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రె పిల్లల పెంపకంలో మెళకువల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె విజయ్ గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. పిఎం సూర్యాఘర్ బిజ్లీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యఘర్ యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
3: నమస్కారం సార్.
2: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
3: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి, మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం, పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
2: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు, యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం, వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. గృహ అవసరాలకు కావాల్సిన విద్యుత్ని సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ని మనము సృష్టించుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
3: తప్పకుండా సార్. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5-7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీదీ కార్యక్రమంలో అనుసంధానించి SHG మహిళలు ఈ పథకం ద్వారా కూడా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది. ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట, పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాఘర్లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంక్ రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
2: నీలిమా గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
3: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. 1 కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకము ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
2: చాలా చక్కగా చెప్పారండి పసుపులేటి నీలిమ గారు. ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
3: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకొని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1830333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
2: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
3: నమస్కారం సార్.
2: మరి ఈరోజు శ్రీమతి పసుపులేటి నీలిమ గారు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసి ఉభయ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పిఎం సూర్యగర్ యోజన గురించి చాలా చక్కగా వివరించారు. మరి విద్యుత్ రంగంలో పిఎం సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకము ఎంతో ప్రాముఖ్యమైనదని, అలాగే వికసిత్ భారత్ 2047లో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని, వికసిత్ భారత్ 2047కు ఎంతో దోహదపడుతుందని చెప్పి తెలియజేసినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, అలాగే వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
3: ధన్యవాదాలు సార్ అవకాశం కల్పించినందుకు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
1: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాలగని
5: మధురగా నాడ మనోరంజని
6: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
6: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 దాటి 8:20 శ్రోతలందరికీ అభిరుచి కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రోతలు కోరిన సినీ గీతాలు, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట, పాటను కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట రామాలయం సినిమా నుండి ఘంటసాల పాడిన పాటని మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకల్ల వినగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కూడా రామాలయం సినిమా నుండి కోరుతున్నారు. ముందుగా ఘంటసాల పాడిన పాట విందాం.

0: శ్రోతలు వింటున్నారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
6: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 7799090505.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
7: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూకాళ్ళు, కాళ్ళు, నడుము నొప్పి మొదలైన సమస్యలకు ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్ర

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలు గోగమణిక. ఈ నెల 16వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 16వ తేదీ గురువారం 8 వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట స్టేట్ రోడీ సినిమా నుండి మా కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి, బొమ్మల గుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోరికపై స్టేట్ రౌడీ సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట శివయ్య సినిమా నుండి. చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్, భాగ్యవీర్, సంధ్యారాణి, భూదేవి వీరంతా కూడా శివయ్య సినిమా నుండి కోరుతున్నారు. మరి వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట గూడుపుటాని సినిమా నుండి. పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్మ క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూజహాన్, రహీం పాషా, రుబీనా, రహీం ఉన్నిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరందరి కోరికపై గూడుపుటాని సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వింటారు లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు అలనాటి మేటి గీతాలు. ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా విందాం ఆకలి రాజ్యం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: Hadi baba. Ta-na-na-na-na-ta-na-na-na-ta-na.
1: పదము చేర్చి పాట కూర్చలేదా
2: శభాష్.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి సితారా సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజా బృందం పాడిన పాట.

0: శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి మయూరి సినిమా నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: ధి ధి తై తా తై ధి ధి తై తా తై

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మేఘ సందేశం సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సప్తపది సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి సుందరి సుబ్బారావు సినిమా నుండి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి తోటరాముడు సినిమా నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చెల్లెలి కాపురం సినిమా నుండి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది. వీరు పాడిందే మరో పాట విందాం, చాణక్య చంద్రగుప్త సినిమా నుండి.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: set by England. India were 239 for 4 in 42 overs in the first of the three-match ODI series at Edgbaston, Birmingham, when reports last came in. Earlier, electing to bat first, England were all out for 258 runs in 47.5 overs. In FIFA World Cup, France will take on Spain in the first semi-final at Dallas Stadium in Texas, US tonight. And that is the end of this news bulletin.
1: ఆకాశ వాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 93.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం, జై హింద్.